0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్.
3: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసును. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కే పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్. కవింతలకి
0: You're
1: listening to Radio Surabhi 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వేరు చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
6: షూర్. హౌ మెనీ

0: are we expecting? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
1: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
2: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
2: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: అమ్మా, సాటర్డే మూవీ?
4: మనబడి క్లాస్.
3: అమ్మా, ఓల్డ్ మెక్డానో హాడ్ ఎ ఫార్మ్.
4: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
4: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నేర్పే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
1: ఇస్తినమ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆన్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మీరు ఎప్పుడైనా మీ

ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: శ్రీనివాస
3: అవసరాలా.
4: రేడియో సురభి 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిగా నువ్వు చేసినావా, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీ 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.

ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ వన్ name to go Hareli bringing the taste of home closer to you from chaos to clarity your day begins with 100 notifications customers calling emails piling up deadlines chasing you then Soho steps in one login one dashboard one clear view of your entire business for the entrepreneur who wants clarity not chaos Soho powering possibilities with Radio Surabhi
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యూర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీ When we respect the community supports us.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukune lopu, mee dabbu India chelipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents' medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
1: Istinama vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
2: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.
5: 107.9 FM HD3.
6: పాచో బంతి అండ్ గీత ఫ్లైయింగ్ టు ది యూనివర్స్ ఆఫ్ లవ్ ఇన్ అ షార్ట్ వైల్ ఫ్రమ్ నౌ. 9 8 7 6 5 4 3

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

సాంటి ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే చెప్పనే లేదు.
1: జూలియట్,
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టూ లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
9: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
11: నేను మీ ఆర్జే భార్గవి.
12: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
13: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
14: దిస్ ఇస్ కోటి.
15: దిస్ ఇస్ హరిశంకర్.
14: కీప్ లిజనింగ్ మీ నేస్తాం
11: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: రేడియో సురభి.
18: రేడియో సురభి.
19: రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామో పాల్ వర్మా,
1: అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all it avoids complaints.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
5: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: Istinama vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగునిస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ,
1: అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, indiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
4: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3.
3: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ కోటి. దిస్ ఇస్ హరిశంకర్.
5: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 గంటల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ Every day, India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ You're calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీనా.
8: హాయ్, నేను మీ తేజ సజ్జ.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3,
7: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3. బ్యూటిఫుల్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi, meek on this on the Project W, Effective Wealth Management Strategies. Me Prashnalaki, industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
1: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स् अ पर्फेक्ट् बालन्स् देशकालमान परिस्थितुलु प्रकृति दानि पडिनचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि बट् वि मूव्ड् आन् स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी मलेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड् इट् ईस् द फ्यूचर् वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: నలుగురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సచ్చా.
3: డు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ ఐ యామ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్తి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రమేష్ అండ్ వర్ణ,
1: అందరికీ నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: डिजिटल मार्केटिंग प्लेटफॉर्म इंडियन कम्युनिटी के फुल ऑन इन्फॉर्मेशन हब मी बिजनेस इंडियन ऑडियंस की रीच अवालना सोशल मीडिया प्रमोशन को समायना वीकली न्यूज लेटर्स को समायना फुल विजिबिलिटी गारंटीड विद nripage.com फ्रॉम बिजनेसेस टू नॉन प्रॉफिट NRI पेज इज द प्लेस टू बी फॉर मोर इन्फॉर्मेशन विजिट nripage.com और कॉन्टेक्ट गोपाल पुन्नंगी एट 214-868-7538
1: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स् अ पर्फेक्ट् बालन्स् देशकालमान परिस्थितुलु प्रकृति दानि पंडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि बट् वी मूव्ड् आन् स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी मलेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड् इट् ईस् द फ्यूचर् वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Go!
2: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
10: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
11: దిస్ ఇస్ కోటి.
12: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: ఐ ఎం రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: రేడియో సురభి 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Me Arogyani Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్.

0: స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయున్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలేమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213. ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స, కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, కాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ డాట్ కామ్ ఆర్ contact Gopal Ponnangi at 214-868-7538. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను
2: మీ
3: చంద్రబోస్ని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన

0: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
4: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
5: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
6: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: స్కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ రవిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్

0: backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Adhe 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
5: హాయ్, దిస్ ఇస్ శ్రీలీల.
4: హాయ్, నేను మీ తేజ సజ్జ.
5: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3,
3: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: మీ శ్రీనివాస
3: అవసరాలా.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.

0: Hangama Chandy, Rajala's Kitchen Toh. Free delivery options and guaranteed best-in-class taste. For bookings, call 972-879-7999.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina. Diga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213. ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స, కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్. You. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టీ.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वि मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएन्सी. वेल् माय फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएन्सी ईस् योर् कालिंग् for farming. Malimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: IPL matches aina, kotta movie release aina, news aina, timer aina, diga thoduga Radio Surabhi, America lo telugunistam.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call nandaji3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా ఏంటి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Pallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America ochinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
8: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం.
10: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా ఏంటి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
4: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management.

0: మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ, వేర్ మనీ మీట్స్ క్లారిటీ. ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులేస్తాం.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
7: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
9: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: IPL matches.

0: ఎంత మూవీ రిలీజ్ అయినా న్యూస్ ఏదైనా టైమేడ్ అయినా ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు చేస్తాం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావు ఏంటి? రెడ్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వాలి?
1: సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావు ఏంటి? రెడ్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Mallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
8: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైమ్ ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులేస్తాం.
10: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration, knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చావు అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా ఏంటి లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్

0: calibration knowledge, though, neeko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Purnangi at 214-868-7538.
9: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, America lo telugulostam.
10: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: mornings.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, idiga poduga Radio Surabhi America lo tinchestam.
9: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్ట్ ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thodiga Radio Surabhi America lo telugu listam.
5: You are listening to Radio Surabhi 101.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. GT Electronics can help you design

0: Urban.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponangi at 214-868-7538.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: ఎస్ సార్.
7: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ Irving, Hispano and Eldorado. For more information, visit rkusa.com.
11: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pollallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Pallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day इंडिया बाजार हमारा बाजार हमारा घर
5: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स अ पर्फेक्ट बैलेंस देशकालमान परिस्थितुलु प्रकृति दानि पंडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि बट वी मूव्ड ऑन स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी वल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड इट इज द फ्यूचर वीवीएफ एक्टेक आईएनसी इज calling for farming Palembari farms visit vvfagtech.com or call 848-244-0213 istiramma vayanam putchukunti vayanam ee shravana masalo mee radio surbhi meek andistundi kotta sambaralu maa surbhi lakshmulu mee intiki ravalanukuntunnaru meeku vayanam ivadaniki mee vayanam putchukodaniki but with a different twist intita surbhi mem mee intiki ravalani meer anukunte mee aahvanani tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo telugu nestam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
6: అదే 9 to 5, same desk, same routine. Me.

ఎస్, పొద్దున్నే మండే మార్నింగ్ మొరటి సంతే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సో ఈ రోజు మార్నింగ్ నేను యాక్చువల్లీ ఉపవాసం చేస్తానని చెప్పి మా అమ్మ చెప్పాను అనమాట.

ఎందుకు అని అంటే జనరల్లీ ఇట్స్ అ రిచువల్ వేర్ ఐ డూ ఏకాదశి ఫాస్టింగ్ చేస్తాను అనమాట. సో ఏకాదశి నేను ఆల్రెడీ అయిపోయింది కదా మళ్ళీ ఈరోజు స్టార్ట్ అయ్యాడు నువ్వు అని చెప్పేసి అన్నారు అనమాట. అంటే ఏకాదశి అని కాదు మండే ఫాస్టింగ్ చేస్తున్నాను. మండే ఎందుకు ఫాస్టింగ్ చేస్తున్నావు? అబ్బా ఎవ్రీ 14 డేస్ ఒకసారి చేస్తానమ్మా అని చెప్పి చెప్పాను అనమాట. అది అలా చెప్పు, అంతేగాని ఏకాదశి ఫాస్టింగ్ అని చెప్పి ఏకాదశి రోజు చేయకుండా మండే రోజు చేసి అట్లా చేయకు నువ్వు అని చెప్పి మా మమ్మీ ఎంత పెద్ద క్లాస్ పెట్టింది అనమాట. సో ఇప్పటికే మీకు ట్రైల్ అర్థమైపోయి ఉంటుంది వాట్ ఐమ్ ట్రైయింగ్ టు కన్వే అని. సో ఎవ్రీ 15 డేస్ ఒకసారి బాడీకి రీసెట్ బటన్ కొడదాము అని లైట్ గా అనిపించింది. సో అందుకే ప్రయత్నిస్తున్నాను అనమాట. సో మనడిదాకా ఎలా పడితే అలా, ఇప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది తినేసి బాడీ కొంచెం ఎలా పడితే అలా మారిపోయింది అనమాట. సో అందుకని కొంచెం రీసెట్ బటన్ కొడితే అన్ని విధాలు అది సెట్ అవుతుంది, ఏం సెట్ అవుతుంది అని చెప్పి అనిపించింది. అది విషయం. సో ఇట్ ఈస్ మార్నింగ్ మీకు కూడా ఏదైనా నచ్చితే ఫ్లో లో వెళ్ళిపోండి, బట్ నచ్చకపోతే రీసెట్ బటన్ మాత్రం కొడుతూ ఉండండి, మర్చిపోవద్దు. ఎప్పుడైతే మాత్రం నేను రీసెట్ బటన్ కొడుతూ కొత్త పాటలు ప్లే చేయడానికి ట్రై చేస్తాను, కొంచెం ఇంట్రెస్టింగ్ పాటలు తీసుకోవడం ట్రై చేస్తాను, అలాగే పాత పాటలతో కూడా మిమ్మల్ని అలరిస్తాను. రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. ఎస్, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. మంచి పాట వస్తుంది మీకోసం, మంచి బ్యూటిఫుల్ మెలడీ స్టార్ట్ చేద్దాం.

బ్యూటిఫుల్ పాట విన్నాం. ఇది విన్న తర్వాత లైట్ గా అలా అలా చిన్న చిరునవ్వు వచ్చి కొంచెం బ్యాక్ టు ద మెమరీస్ లోకి వెళ్ళిపోయారంటే, థియేటర్ లో మీరు చాలా బాగా వర్షన్ సినిమాని ఎంజాయ్ చేశారు అని అర్థం. ఇప్పటికీ ఇంటర్వెల్ లో, ఇంటర్వెల్ కూడా కాదు, ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ అంతా కాపాడేసి సైలో నువ్వు వెళ్ళిపో అని అన్నప్పుడు త్రిషా మాత్రం ఇట్లా చూస్తుంటుంది అనమాట. ఇప్పుడు సడన్ గా స్లో మోషన్ లో కట్ అయ్యి మ్యూజిక్ వస్తుంది అనమాట. నువ్వు వస్తానంటే అసలు కనీసం అంటే నిజంగానే ఇష్టపడ్డ అమ్మాయి ఉందా లేదా అని విషయం పక్కన పెడితే ఎవరినో మిస్ అయిపోతున్నాను రీజన్ లేకుండా. దాట్స్ డిఎస్పీ ఫర్ అది మ్యాటర్. అండ్ మిస్సింగ్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడేం మిస్ అవుతున్నారు అదా అంటే కొంచెం క్లైమేట్ అనేది చల్లబెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను అవి. ఎస్, కోల్డ్ ని మిస్ అవుతున్నాను అని అంటారు. ఎస్, అండ్ టెంపరేచర్లు ఏంటండి ఆరేంజ్ లో ఉన్నాయి. అండ్ ఒక రీసెంట్ గా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమైందంటే, రెయిన్ ఫారెస్ట్ లో ఉండాల్సిన ఒక యానిమల్ మన టెక్సస్ అందరూ ఎక్కడో తిరుగుతూ కనిపించిందండి. సో పోలీసు వాళ్ళు దాన్ని పట్టుకుని దాన్ని రికవర్ చేసి యానిమల్ రిజర్వ్ పంపించి ప్రశాంతంగా మెల్లగా ఫారెస్ట్ లో వదులుదాం ట్రై చేశారంట. నాకు తెలిసి మనం రేపు పొద్దున్న నిజంగానే టెంపరేచర్ ఇలా పెరిగిపోతే ఆ ఫారెస్ట్ లో దొరికిన మనుషులు మళ్లీ వీళ్ళ పాత ప్లేసెస్ కి వీళ్ళు తరలించారని చెప్పి చెప్తారేమో అనిపిస్తుంది అనమాట. అది ఎనీవేస్ టెంపరేచర్లు మాత్రం పీక్ పీక్ పీక్ పీక్ లోనే ఉన్నాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ నేను నిన్న ఒక టెంపరేచర్ అలర్ట్ చూస్తే లాస్ట్ 16 ఇయర్స్ లో అంత టెంపరేచర్ నమోదు కాలేదు మధ్యాహ్నం ఆ టైంలో అని చెప్పేసి అంటున్నారు. 104 ఫారెన్హైట్ అంత చెప్పారనమాట దగ్గర దగ్గర. సో ఆ థ్రెషోల్డ్ అయితే దాడుతుంది మెల్లమెల్లగా అని చెప్పారు. సో ఆల్ ఐ వాంట్ టెల్ ఇస్ దట్ సద్దు మణిగే దాకా మాత్రం మధ్యాహ్నాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. హోప్ఫుల్లీ సమ్మర్ దాటేసినా కూడా ఇంకా కొంచెం అలా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకేనా, కాసేపట్లో మనం మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మాత్రం ఆ నానా హైరానా మనకి ఎందుకు చెప్పండి అని అంటూ మంచి పాటేస్తున్నా. రేడియో సురభి 107.9 NSJ3 Dallas, నంబర్ 1 రేడియో స్టేషన్, సౌండ్స్ లైక్ హోమ్.

0: Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా? మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure.
4: How many people are we expecting?
7: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
7: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
8: Yes, we are back. Danadana Vinash to DFW morning vibes unnaru. Yes, mari time sounds like home unto intuition cheptunnam. Chala chala ok interesting vision Indian ante ippudu agipetti kukka pilla sabbu pilla intena poyam kaadedi kavithi kanaham annaru peddavadu. So nijangane art anedi agipetti degunchi start ayyindani cheppi nenu meeku chinna story. ఓకే, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళు అగ్గిపెట్టని ఒక సోర్స్ ఆఫ్ ఎలిమెంట్ కింద చరిత్ర చెప్పే విధానం కింద అగ్గిపెట్టి కవర్ ని వాడేవాళ్ళు నిజం. సో అగ్గిపెట్టి కవర్ ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియన్స్ ఇక్కడ అగ్గిపెట్టు తయారు చేసినప్పుడు దాన్ని మెల్లగా ఇక్కడున్న ఆర్ట్ ఫామ్ కి తగ్గట్టుగా మార్చడం స్టార్ట్ చేశారట. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఒక రెవల్యూషన్ జరుగుతుంటే దాన్ని ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏదైనా ఒక కొత్త టీవీ అనేది ఒక ట్రెండింగ్ అవుతుంది, టీవీని, రేడియో ట్రెండ్ అవుతుంది, రేడియోని, ఇలా ప్రతిదీ ఆ అగ్గిపెట్టి మీద ప్రింట్ చేసి జనాలకు అందరికీ పంపిణీ చేయడం అనేది ఒక మార్కెటింగ్ ఎలిమెంట్ లా మారిపోయిందండి. ఓకే, బట్ ఎంత అద్భుతమైన ట్రెండ్ అయినా సరే ఒక పాయింట్ తర్వాత మెల్లమెల్లగా సద్దమవుతుంది, పక్కకి వెళ్తుంది, జనాలు దాన్ని యూనో అవుట్ ఆఫ్ డేట్ అని అంటూ ఉంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అండ్ అవన్నీ పక్కన పెట్టి ఈ అగ్గిపెట్టకి ఎప్పుడైతే ఒక లైటర్ అనేది వచ్చిందో మెల్లమెల్లగా ఈ ఆర్ట్ అనేది అగ్గిపెట్టి మీద ఒక మ్యాచ్ చూడటం, ఒక ఆర్ట్ చూడటం అనేది మెల్లమెల్ల

that. In fact, independent artists కూడా వాళ్ళ పోస్టర్స్ డిజైన్ చేసి చెప్పి దాన్ని రిప్రజెంట్ చేస్తారు. సో చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు అగ్గిపెట్టి కొన్నప్పుడు ఆ అగ్గిపెట్టి మీద ఎలాంటి డిజైన్ అయినా మీరు ఫైండ్ చేస్తే అది మీకు ఇంకా గుర్తుంటే కనుక సరదాగా ఫోన్ చేసి ఆ స్టోరీ నాతో షేర్ చేసుకోండి. నాకు మాత్రం అంటే వెన్ ద ప్రింటింగ్ ఇంట్రెస్టింగ్ డిజైన్స్ అవుతున్నప్పుడు అలాంటి అగ్గిపెట్టి ఎక్కువ వాడలేదు. కానీ నాకు పర్టికులర్ గా గుర్తుండిపోయింది ఏంటి అని అంటే అగ్గిపెట్టి అంటే దాని మీద మామిడికాయలు 3 మ్యాంగోస్ అని ఉంది. సో అదొకటి బాగా గుర్తుండిపోయింది అన్నమాట. సో అలా అగ్గిపెట్టి మీద ఉన్న ఆర్ట్ గురించి మాట్లాడుకుందాం. కాల్ చేయండి 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అండ్ అగ్గిపెట్టి అనగానే అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను అని చెప్పి ఎవరో వస్తున్నారు. ఆవిడ ఒకసారి పరిచయం చేసుకుని హాయ్ చెప్పి చూద్దాం. మీరు మాత్రం నాకు కాల్ చేయండి 9736361966 ఇస్ మై కాలింగ్ నెంబర్.

ఎస్ విఆర్ బ్యాక్ దే ధనాధర అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ వింటున్నారు. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ అంటూ ఇంట్లో ఉన్న విషయాలు చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. మరి ఈ టైంలో ఒకసారి టెంపరేచర్ వెదర్ సారీ వెదర్ ఎక్కడ ఉందనేదో లుక్ వేద్దాం. వెదర్ మాత్రం ఒక క్యూట్ స్పేస్ లో ఉంది మాస్టర్, మామూలు క్యూట్ స్పేస్ కదా. సో దానికన్నా ముందు అసలు అసోసియేషన్ చెప్పడం మర్చిపోయాను. మురారి పాట విన్న తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. అదేంటి అంటే మహేష్ బాబు గారు ప్రకాష్ రాజ్ గారు కాంబినేషన్ లో, అంటే ప్రకాష్ రాజ్ గారు ఒకే సినిమాలో బోల్డ్ సినిమాలు ఉన్నారు, బోల్డ్ సినిమాలు. ఓకే ఓకే. సో అసలు ఎన్ని సినిమాలు అసలు లెక్క పెట్టగలరా అని చెప్పి చిన్న డౌట్ వచ్చింది అనమాట. ఓకే డెఫినెట్లీ రాజకుమార్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే మన వచ్చిన గుంటూరు కారం దాకా బోల్డ్ లిస్ట్ ఉంది. సో ఈరోజు సరదాగా చిన్న క్వశ్చన్ వేద్దామని ఉందనమాట. అదేంటి అని అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వీళ్ళు ఉన్నారు అండ్ చెప్పేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించుకుని చెప్పండి. ఎందుకంటే చిన్న క్యామి అయినా కూడా లెక్క పెడతానండి. ఓకే మహేష్ బాబు గారు అండ్ ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్ లో ఉన్నా సరే ఒక నాలుగు సినిమాలు చెప్పండి. ఓకే నాలుగు సినిమాలు అండ్ మురారి సినిమాలో కూడా ఉంటారు, మురారి సినిమాలో కూడా ఉంటారు ఆలోచించుకుని చెప్పండి. మురారి సినిమాలో కూడా అసలు ఏ రోల్ చేశారు మీరు చెప్తే అసలు నెక్స్ట్ రోజు మీరు మామూలుగా. అండ్ ఇప్పుడైతే మాత్రం టెంపరేచర్ అప్డేట్ ఒకసారి లుక్ చేసుకుందాం. 86 అట్ దిస్ మూమెంట్ చూపిస్తోంది. మెల్లగా మధ్యాహ్నానికి వెళ్ళేటికి చెప్పా కదా రికార్డ్ టెంపరేచర్ నమోదవుతున్నాయని చెప్పి. గత లాస్ట్ 15-16 ఇయర్స్ గా రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతున్నాయి. సో టాలీవుడ్ రికార్డులే కాదు ఈ రికార్డులు కూడా బ్రేక్ అవుతున్నాయి. అండ్ ప్రస్తుతానికి ఈ రోజు ఇట్ మైట్ హిట్ 109 చూపిస్తుంది. 109 నాట్ ఈవెన్ కిడింగ్ బ్రో. సో బయటకు వెళ్తుంటే మాత్రం ఒకటి ఒకసారి ఆలోచించుకోండి. పిల్లలు పికప్ చేసుకుంటే కూడా ఆ టైంలో మోస్ట్లీ పికప్ చేసుకుంటారు కాబట్టి టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఆల్సో, హైడ్రేట్ యువర్సెల్ఫ్ అది. ఓకే సో మహేష్ బాబు గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు ఒకే సినిమాలు ఇన్ని సినిమాలు కనిపించారు, కనీసం ఒక నాలుగైనా చెప్పండి అంటున్నా. ఆర్ ఎల్స్ మురారి సినిమాలో కూడా ఆయన ఉన్నారు, ఏ క్యారెక్టర్ చెప్పారు. ఓకే 9726361966 ఈజ్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డిగ్రీ డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం ఒక బ్యూటిఫుల్ మెలడీ కమింగ్ అప్ ఫర్ యూ. ఆర్బి పట్నాయక్ గారి వింటేజ్ బ్లాక్ బస్టర్.

అదే ధనాదన్ అవినాష్ తో TFW మార్నింగ్ వైబ్స్ వింటున్నారు. రేడియో సొరబి సౌండ్స్ లైక్ హోమ్ అని అంటూ నాకు కబుర్లు చెప్పుకుంటున్నాం. సో రీసెంట్ గా ఒక పొలిటీషియన్ అన్నారనమాట, సో మేము కనుక అధికారంలోకి వస్తే ఒక ఫ్రీ ఏకర్ ఆఫ్ ల్యాండ్ ఇస్తాం మిడిల్ పూర్ వాళ్ళకి అని చెప్పి చెప్పారు అనమాట. సో అది వినగానే ఎక్సైట్ అయిపోయి నేను నిజంగానే 1 ఏకర్ ఆఫ్ ల్యాండ్ ఇస్తారా అని చెప్పి చూసాను అనమాట. అది అది అది కట్ చేస్తే ఈ మధ్యన సబ్సిడీ ఇల్లు ఉండేవి సార్, అండ్ ఫ్రీగా కట్టే ఇల్లు కూడా. అది హైదరాబాద్ లో మోస్ట్ సెంటర్ లో ఉన్న ప్లేస్ లో కూడా కొన్ని ప్లేస్ ఇద్దామని ఆలోచిస్తారు. ఇది పక్కన పెడితే గణేష్ మండపాన్ని పెడుతున్న వాటికేమో ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఇలా దీనికి దానికి ఫ్రీ వెల్ఫేర్ అని చెప్పి బానే చెప్తూ వెళ్తున్నారు కానీ, బట్ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ అరే ఇప్పుడు నిజంగా నా ఫ్రెండ్ ఉన్నాడు వాడికి నేను మంచిగా చూసుకోవాలనుకోండి, వాడికి 3 నెలలు 4 నెలలు నా దగ్గర ఉండరా అని చెప్పి నువ్వు ఏదో కోర్స్ నేర్చుకుని నీకు ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపో అని చెప్పి అంటే అది హెల్ప్. కానీ అరే నువ్వు లైఫ్ లాంగ్ ఉండరా నా పక్కన ఉండు నువ్వేం చేయకు నేను కావాల్సిన డబ్బులు అని ఇస్తానంటే అదేంటి,

నాకు కొన్నిసార్లు వెల్ఫేర్ అలాగే అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ టైమ్స్ మన వాళ్ళు వెల్ఫేర్ చూస్ చేసుకునే విధానం కూడా ఇంకొకరికి ఇచ్చే విధానం కూడా అలాగే అనిపిస్తుంది. సో అన్ని పార్టీలు నిజంగానే ఇలా కంపీట్ అయితే బాగుంటుందేమో. అంటే పూర్గా ఉన్న హెల్ప్ చేయడం కాకుండా ఎవడు పూర్ కాకుండా ఉంచడానికి నేను చేయాలన్న యాంగిల్ ఆలోచిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలకి ఎలిజిబుల్ కాదు, అలాగే నేను నిజంగా ఇల్లు కొనుక్కున్నా అంటే దానికి అవకాశం లేదు. అది అట్లా ఉందన్నమాట అర్బన్ పూర్ బోల్తే. వింటున్నానండి రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. అది విషయం వెల్ఫేర్ వెల్ఫేర్ వెల్ఫేర్ మాట్లాడితే వెల్ఫేర్ వెల్ఫేర్ నిజంగా అందాల్సిన వాళ్ళకి అందుతూ ఉందా అని అనిపిస్తుంది అనమాట. మీరేమంటారు? 9 7 6 3 6 1 9 6 6 ఈజ్ మై కాలింగ్ నెంబర్, ఐ వెయిటింగ్ ఫర్ యూ. అందుతుందా అని అంటే నేను చాలా దూరంలో ఉన్నవి, దానికి దీనికి సంబంధం లేదు అంటారు ఈజీగా. బట్ స్టిల్ నిజంగానే దేవుడు దిగి వచ్చి ఒక వరం ఇస్తే బాగుండి అనిపిస్తుంది నాకైతే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుల్లు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్

0: మనం కొంచెం జాగ్రత్తగా మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
2: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru nunchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Have you ever broken up with your friends? I have. Munna, my friends and I will play together. And Dallas for beautiful hilltop views, ample banquet hall space, top-notch taste, buffet options. Maitri's Indian Cuisine. So, break up not to be dramatic, but to be realistic. Visit Maitri's today and taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi. Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: అక్కడే ఆగాలి. మీరు ఆగడానికి ఛాన్సే లేదు, అవి ముందుకెళ్ళిపోవాలంటే ఆగే ప్రసక్తే లేదని మీరు అంటారు, నాకు తెలుసు. కానీ ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకెళ్ళాలి అనేదిగా మనం మాట్లాడుకునేది. టైంకి ట్రాఫిక్ గురించి చెప్పడానికి తిప్పలండి ఇవి. ఎస్, దేర్ ధనాధర అవినాష్ తో DFW మార్నింగ్ బైట్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సో ఎయిర్పోర్ట్ రూట్ కి వెళ్తుంటే యూ మైట్ ఫేస్ సమ్ స్లోడౌన్ నాకు కనిపిస్తుంది అక్కడ. ఓకే, 35E నుంచి 114 రూట్ వెళ్తుంటే కనుక యూ మైట్ ఫేస్ సమ్ స్లోడౌన్. అండ్ 635 రూట్ ప్రస్తుతానికి ఈ రోజు పెద్ద ట్రాఫిక్ లేదు, బట్ టువర్డ్స్ అడిజన్ వెళ్తే కొంచెం స్లోడౌన్స్ ఉండే. అండ్ కొంచెం ముందుకొచ్చి అలా రిచర్డ్సన్ వైపు తిరుగుతుంటే కనుక మేబీ యూ మైట్ ఫేస్ సమ్ స్లోడౌన్స్, అంతే. అంతకుమించి ఏం లేదు. బట్ ఆలన్ ప్లానో నుంచి ఆలన్ వెళ్తున్నా, మెకిన్ నుంచి ప్రిన్స్టన్ వెళ్తున్నా కూడా కొంచెం స్లో మూవింగ్ గా ఉండొచ్చు ట్రాఫిక్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విషయాలు. అపార్ట్ ఫ్రమ్ ద మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీ డౌన్ టౌన్ ఏరియా, హార్ట్ ఆఫ్ ద సిటీ డౌన్ టౌన్ ఎప్పుడు పెట్టారు కాదండి, మెయిన్ సెంటర్ అదే కదా. అబ్బా అలా అనుకుంటున్నారా, అంతే కదండి. ఎస్, డౌన్ టౌన్ లో మేజర్ సెంటర్ దగ్గర ట్రాఫిక్ ఉంది. అండ్ ఫోర్ట్ వర్త్ కొంచెం కెనడేల్ నుంచి సతోష్ ఆలింగ్టన్ వైపు వెళ్తుంటే కనుక యూ మట్ ఫేస్ సమ్ స్లో డౌన్ అండ్ ఫోర్ట్ వర్త్ మెయిన్ సెంటర్, అంతే. అది తప్పితే మండే వైబ్ ఎలా ఉంది, మండే వైబ్ ఎలా ఉండడమే ఉంది. దగ్గరలో రక్షాబంధన్ ఉంది, అటు పక్కనే ఓనం ఉంది, లాంగ్ వీకెండ్ పక్కనే ఉంది. ద వైబ్ ఇస్ కమింగ్ సే అని అంటారా? ఐ నో, ఐ కెన్ ఫీల్ యూ బ్రో, ఐ కెన్ ఫీల్ యూ. అప్పుడప్పుడు అనిపిస్తుంటది ఐటీలో చేస్తుంటే బాగుండేది, హ్యాపీగా ఉండేది, లాంగ్ వీకెండ్స్ ఉండేవి, నేను చక్క ఎవరి ఫోన్లు ఎత్తక్కర్లేదు, ఏం అడగక్కర్లేదు, వితౌట్ క్వశ్చన్స్ లీవ్స్ వచ్చేవి అని ఫీలింగ్ వస్తుంటది అప్పుడప్పుడు. ఎస్, అప్పుడప్పుడు మా నాన్న అప్పటికి హెడ్సెప్ ఇచ్చాడు మనం వింటేగా. Anyways, what is the best part of being in IT? Yavaram cheptara? Time to time holidays vastayi ani kuda cheppandi parle. 972-636-1966 is my calling number. I am waiting for you. Only on Radio Surabhi 107.9 HD3, Dallas, number one radio station. Macho Man of Tollywood, Gopichand gar movie, Yagnyam nunchi oka vintage song vinnalandi. Adi vinnaka inkoka trendy song.

ఈ పాట ప్లే చేసేటప్పటికి ఈ పాటకి వైబ్ వచ్చేసి ఉంటుంది కదా, వింటున్న వాళ్ళు వాల్యూమ్ పెంచేసి ఉంటారు. వాల్యూమ్ పెంచుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూసారనే అర్థం. దే ధనాధన్ అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఎస్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ అంటూ నాలుగు కబుర్లు నాలుగు మాటలు మాట్లాడేసుకుంటున్నాం. అండ్ రీసెంట్ గా నేను వన్ థింగ్ దట్ ఐ రియలీ రియలీ రియలీ రియలీ లైక్డ్ అబౌట్ వన్ థింగ్ ఫుడ్స్ విషయంలో, ఎస్పెషల్లీ హెల్త్ విషయంలో ఏంటి అని అంటే, మా మూర్తి గారు నేను ఒక ఒక చిన్న కేఫ్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ హైదరాబాద్ లో వెళ్తున్నప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు కాన్స్టెంట్ గా డిస్ప్లే ఇస్తున్నారు. డిస్ప్లే అబౌట్ వాట్ అంటే, ఏదో జస్ట్ వాళ్ళ కిచెన్ అంత నీట్ గా ఉంటుంది, మేమంతా క్లీన్ చేస్తాం, అది దట్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్ గివింగ్ ట్రస్ట్ టు ద పీపుల్ దట్ వి ఆర్ మెయింటైనింగ్ హైజీన్. అది పక్కన పెడితే దే ఆర్ ఆల్సో టెల్లింగ్ మేము ఈ పర్టికులర్ టిఫిన్స్ చేయడానికి, పర్టికులర్ బర్గర్ చేయడానికి, పర్టికులర్ పిజ్జా చేయడానికి, అసలు మేము సాసెస్ గానీ లేకపోతే వీటికి కావాల్సిన వెజిటబుల్స్ కానీ ఎక్కడి నుంచి సోర్స్ చేసుకుంటున్నాం అనేది కూడా చెప్తున్నారు. ఓకే, దే ఆర్ క్లియర్లీ టెల్లింగ్ అబౌట్ ద హోల్ ప్రాసెస్, వాట్ యు ఈట్, వాట్ ఈజ్ ఆన్ యువర్ టేబుల్ అండ్ హౌ ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ద రూట్ టు టిల్ ద స్టార్ట్. అదేదో షుగర్ కోట్ చేసిన వీడియోలో కూడా లేదనమాట. అండ్ వీ ఆర్ ఆల్సో అలోడ్ నేను జస్ట్ ఏదో వీళ్ళు పైపైన ట్లై చేస్తున్నారా ఇప్పుడు నిజంగానే మెయింటెన్స్ ఎలా ఉందని చెప్పి కెన్ వీ వాక్ ఇన్ టు ద కిచెన్ అని అంటే లిటరలీ కిచెన్ లో తీసుకెళ్లారు అంటిల్ ద లాస్ట్ ప్లేస్, లాస్ట్ ప్లేస్. ఒక్కోసారి అనిపిస్తుంటుంది సార్, చిన్నప్పుడు నాలుగు రకాల పూరీలు తినేసి, అంటే నాలుగు ప్లేట్లు పానీపూరి తినేసి, అది కూడా రోడ్ సైడ్ తినేసి, చాయ్ కాఫీ ఎక్కడ పడితే అక్కడ తాగేసి, ఇడ్లీ ఎక్కడ పడితే టేబుల్ రోడ్డు పక్కన తినేసి, అయినా కూడా అప్పుడు ఏం కాలేదు. కానీ చిన్న కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అసలు లిటరలీ ఎక్కడ తినాలా ఏంటి అనేది ఎంత కన్సర్న్ అయిపోయింది. అండ్ ఒకప్పుడులా తినాలి అన్నా అలా కుదరట్లా, ఇప్పుడు ఇన్ని చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ని ఇన్ని కరెక్ట్ గా ఉంటే గానీ పని అవ్వట్లేదు అనిపిస్తుంది కదా. వీటన్నిటి మధ్యలో నిజంగానే ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్ ఉండి

ఒకడు మంచి ఫుడ్ పెడుతున్నాడంటే వాడు నిజంగా ఈ టైంలో దేవుడు లెక్కి నన్ను అడిగితే. అది సో మూర్తి గారు నేను అనుకుని మరి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఎంత కిచెన్ ఫ్రెండ్లీ అంటే మీరు కిచెన్ నిజంగా చూడటానికి ఎంతవరకు అవైలబిలిటీ ఉంటుంది అలాంటి ప్లేసులు చెక్ చేసుకోండి. ఎస్పెషల్లీ నాన్ వెజ్ తినేవాళ్ళైతే మాత్రం అబ్బో 3 నెలల 4 నెలల అది దాటేసిందా 6 నెలల ఇన్ని రోజులు చికెన్ వాళ్ళ ఫ్రిడ్జ్ లో ఉంది అని చెక్ చేసుకోండి. ఇఫ్ యూ రియలీ హ్యావ్ ద టైమ్ టు డూ ఇట్. అండ్ ఆబ్వియస్లీ వెజ్ లో చాలా మటుకు అడల్టెడ్ అవుతున్నాయి, అందులో పన్నీర్ టాప్ రేటెడ్. సో ఐ హోప్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్రమ్ కంట్రీస్. ఇఫ్ ఇట్స్ రియలీ ద సేమ్ దెన్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యూఆర్ డూయింగ్ యూఆర్ ఆన్ యువర్ టోస్ట్ వైల్ టు డూ దట్. అది సంగతి. అండ్ బ్లాక్ బస్టర్ ఇరుమూడి నుంచి మంచి పాట విన్నాం, బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తున్నాయి మళ్ళీ. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఫైర్ స్టామ్ విన్నామా, పొద్దున్నే మంచి జోష్ వస్తుంది. అది గెట్ రెడీ గన్స్ అండ్ రోజెస్ లేకుండా ఓన్లీ ఫైర్ స్టామ్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Go! నేను మీ చంద్రబోసుని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
5: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్, ఆర్ కాల్ దెమ్ అట్ 817-819-8888. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
8: వాట్ ఆర్ దేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
10: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేలవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్, పరాటా.
12: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
13: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
11: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
14: ఎస్, దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఎస్, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ అంటూ వినేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా, నేను ఇంకా ఇంకా జెన్యున్లీ ఒక విషయం చెప్తున్నా. ఇదేంటి అని అంటే, లాస్ట్ 4 నెలల నుంచి ఒకటైతే మాత్రం అబ్జర్వ్ చేస్తుంది, వీకెండ్ అయితే నీకు ముందుగా ప్లాన్ లేకపోతే నువ్వు సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాం అంటే అసలు గాన్ కేస్, వదిలేండి, ఇంక అసలు ఆ విషయం గురించి డిస్కసే చేయొద్దు అని చెప్పి జనాలు అందరూ థియేటర్కి వచ్చి సినిమాలు చూస్తున్నారు. దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ రియలీ అబ్జర్వ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో నైస్ అబౌట్ ఇట్. నిన్న లాస్ట్ 4 వీక్స్ మీరు లెనిన్ దగ్గర నుంచి అనుకుంటారు, లెనిన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నేను బుక్ మై షో అంటే ఇక్కడ యాప్ ఓపెన్ చేసి ఇట్లా బుక్ చేద్దాం అనుకోండి చూస్తున్నాను, చూస్తే అన్ని ఆరెంజ్ లో లేదా సోల్డ్ అవుట్, ఆరెంజ్ సోల్డ్ అవుట్, ఆరెంజ్ సోల్డ్ అవుట్, ఇదే పరిస్థితి. సో మంచి సినిమాలు థియేటర్, మంచి సినిమాల కోసం థియేటర్కి వచ్చి జనాలు చూడటం అనేది అసలు ఇట్ బికేమ్ ఎ ట్రెండ్ బ్యాక్. ఐఎమ్ గ్లాడ్ దిస్ ట్రెండ్ ఇస్ బ్యాక్. అదే ఈ సినిమా నేను సర్లే ఒరిటల్ చూస్తాలే, అలా చూస్తాలే, ఇలా చూస్తాలే అన్నట్టు కాకుండా సినిమా థియేటర్కి వెళ్ళే చూడాలి అండ్ ఈ పర్టికులర్ సినిమా నేను చూడాలనుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు రావడం అనేది చాలా బ్యూటిఫుల్ విషయం అనిపించింది. అంటే
1: మా ఇంటి బంగారం, తర్వాత లీనిన్, తర్వాత బ్రాండ్ న్యూ డే, ఒడిస్సీ అండ్ యూనో వేరే లాంగ్వేజ్ లో ఈవెన్ అవర్ అప్ అంటూ అండ్ ఎవ్రీ ఫిలిం ఇస్ డూయింగ్ వెల్. విశ్వనాథన్ సన్స్, చెన్నై లవ్ స్టోరీ అండ్ ఇప్పుడు ఇరుముడి. ఓకే, లాస్ట్ నాలుగు అంటే లాస్ట్ ఒక

0: 1966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.93, Dallas number one radio station, and the OG Telugu radio station of Dallas Vintunnaru. And especially ee paatani players nirubundinchi idu vachinappudu janalu evvaru ante multiplex anukondi single screen anukondi ikkada Hyderabad lo ite kuchotla adi paristhiti.
1: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు.

థియేటర్ లో కాన్స్టెంట్ గా ఈ సినిమా చూస్తున్న సేపు ఎంత స్మైల్ ఉందంటే అంత స్మైల్ ఉంది. ఎస్ దే ధనార్దన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు. అండ్ రేడియో సర్వీ సౌండ్స్ లైక్ హోమ్ అని అంటూ సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్ సో సో సో బ్యాక్. అసలు ప్రపంచంలో నాకు తెలిసి మీరు ఒక గత 4-5 నెలలుగా మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేదు అంటే నేను నిజంగా చాలా మిస్ అవుతాను చెప్తాను. నేనైతే 100% అసలు డౌట్ లేదు. సో ఒక పక్కన కరెక్ట్ గా తెలుగు సినిమాకి అయితే మాత్రం మా ఇంటి బంగారం దగ్గర స్టార్ట్ అయింది వీరభద్రుడు. దాని తర్వాత లెనిన్ తర్వాత మళ్ళీ చెన్నలవ్ స్టోరీ తర్వాత విశ్వనాథన్ సన్స్ తర్వాత ఇప్పుడు ఇరుముడి. వీటి మధ్యలో ఇన్ఫాక్ట్ వేరే భాషల సినిమాలు కూడా మంచిగా ఎక్సైట్ చేశాయి. అఫ్కోర్స్ విశ్వనాథన్ సన్స్ అవడానికి తమిళ సినిమా కానీ తెలుగు డైరెక్టర్ దాని తెలుగు డబ్బింగ్ అయింది, అంతే రిసీవ్ చేస్తున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అండ్ అమేజింగ్ మ్యాన్. ఈ పక్క ఈ మధ్య గ్యాప్ లో ఇమ్రాన్ హష్మీన్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక అవరాప్ అంటూ అది కూడా బాగా ఆడింది. అండ్ ఇది పక్కన పెడితే మలయాళంలో రిలీజ్ అయిన బెథ్లెహేమ్ కుటుంబ యూనిట్ కూడా ఇట్ ఈస్ గెటింగ్ గుడ్ రివ్యూస్. సో ఎస్పెషల్లీ విశ్వనాథన్ సన్స్ చూసినప్పుడు మాత్రం నాకైతే రాధిక్ గారిని చూసినప్పుడు బా నవ్వింది మల్లె చెడ్డు. ఆ పాట ఎందుకు మీకోసం రాశారు అని అప్పుడు అనిపిస్తుంది అనమాట. లిటరల్లీ ఇంట్లో మమ్మీ మనతో ఏ విషయంలో క్యూట్ గా బిహేవ్ చేస్తుందో, ఏ విషయాల కోసం గొడవ పెట్టుకుంటుందో, ఏ విషయాల కోసం అలుగుతుందో, ఏ విషయాల్లో సైలెన్స్ పెడుతుందో, అన్ని అసలు నిజంగా ఎక్కడో కిటికీలను చూసినట్టే రాశారు అనమాట. అండ్ అంతే అందంగా రాధిక్ గారు అండ్ మమతా బైజు సీన్స్ ఉంటాయి సినిమాలో, బ్యూటిఫుల్ అంతే. అండ్ ఎస్పెషలీ సూర్య గారి లేడీ ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా అసలు మామూలు కాదు, అంటే ఇట్స్ అ ట్రీట్. అంటే అవ్వడానికి సెకండ్ హాఫ్ కొంచెం మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా లేకపోతే దిల్ రాజు గారి సినిమాలు సెకండ్ హాఫ్ లో హీరో వెళ్ళి ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తారన్న జోన్ లోకి వెళ్తుంది కానీ, బట్ వాచింగ్ సూర్య గారు అండ్ దట్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ విచ్ ఇస్ నో హార్మ్, అంటే మరీ కథ నుంచి డివైడ్ అయిపోతున్న ఫీలింగ్ అయితే ఉండదు కానీ ఇట్స్ లైక్ ఓకే నో హార్మ్ ఇట్స్ గోయింగ్ నైస్ అన్న జోన్ లో ఉంటుంది అనమాట. ఎస్ వాట్ ఎవర్ దే సేయింగ్ కంఫర్ట్ ఫిలిం అని ఏదైతుందో సినిమా అంతా అయిపోయిన తర్వాత మీకు కొంచెం బిట్స్ అండ్ పీసెస్ లో యూ వాంట్ టు యూ మిస్ దట్ కాన్వర్సేషన్ దట్ దే హ్యాడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. మంచిగా వాళ్ళిద్దరి పొద్దున వైపులో గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో టైం దొరికితే మాత్రం వెళ్ళి బ్రేక్ ఇవ్వండి. ఎస్ సినిమా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ సో సో సో సో బ్యాక్ అది. సో కరెక్ట్ గా పెద్ద తర్వాత నుంచి పెద్ద దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఐ థింక్ జనాలు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం చాలా చాలా కొంచెం పెరిగింది. సో మీరు చూసిన సినిమాల్లో మీకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన సినిమా ఇన్ థియేటర్ గివ్ మీ అ కాల్ అండ్ టెల్ మీ 9763619666 ఇస్ మై కాల్ నంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. అసలు రాధిక గారిని మాత్రం నేను ఎక్కువ సినిమాల్లో చూడాలనుకుంటున్నా, అంటే తమిళ్ ఆవిడ సినిమాలు చేసిన తెలుగులో కూడా ఆవిడకి ఇంకా ఇంకా ఇంకా ఇంకా మంచి క్యారెక్టర్లు పడాలి అని నేనైతే ఐ వాంట్ టు సీ హర్ సో బ్యాక్ ఆన్ ద స్క్రీన్. వాట్ ఆన్ ఎనర్జీ మ్యాన్, వాట్ ఆన్ ఎనర్జీ, ఐ లవ్డ్ హర్ ఆన్ ద స్క్రీన్.

0: ಎಲ್ಲಿದೆ?
1: ದಿ ಬ್ಯೂಟಿಫುಲ್ ಪಾರ್ಟ್ ಆಫ್ ಫ್ರಮ್ ದ ಮೂವಿ ವಿಸಾದ ಚಾನ್ಸ್ అంటే ఈ హిట్ సినిమాలన్నింటిలోను అసలు అంటే ఓ అనిరుద్ధ్ అంతో లేకపోతే సాయి అభయంకర్ అంతా పిఆర్ చేయించుకోవట్లే గానీ ద మ్యాన్ జీవిత ప్రకాష్ కుమార్ ఈ లిటరలీ షోల్డర్ టూ ఫిల్మ్స్ ఈ విశాలన్ సన్స్ ఒకటి ఇరుముడు ఒకటి అసలు మోసాడు లిటరలీ సినిమాలు తన భుజాలను పెట్టు అది సో బ్రేక్ ఇచ్చాడు అని చెప్తున్నాను కదా అది కూడా పక్కన పెడితే ఒకవేళ థియేటర్ లో మిస్ అయితే కనుక దిస్ ఫిల్మ్ ఇస్ ఆన్ సోనీ లివ్ ఏది చెన్నై లవ్ స్టోరీ సో అది కూడా చూసిన వాళ్ళు కొంతమంది కాలేజ్ ఫోన్ చేసి నచ్చింది అని చెప్పారు. ఫర్ మీ ఎస్పెషల్ ఐ లైక్ ద ఫస్ట్ హాఫ్ పాటలు నచ్చే గోరిపి యాక్టింగ్ నచ్చింది సో అది కూడా బ్రేక్ ఇచ్చేద్దాం అనుకుంటే ఈ రోజు అంటే ఈ రోజు ఒకవేళ మీ పర్డే అయితే కనుక ఈవినింగ్ సోనీ లివ్ లో మీరు చూసొచ్చు అనమాట. అండ్ అందులో మాత్రం నా ఫేవరెట్ సాంగ్ తొలి ప్రేమ ఎంత తోపు కాదు అంటూ వాడు ప్లే చేస్తున్నాం. అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి థియేటర్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ సో సో సో బ్యాక్. లాస్ట్ 4 నెలల నుంచి సినిమాలు అన్ని చాలా వాడుతున్నాయి, జనాలు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లో బుక్ చేస్తుంటే బుక్ చేయండి రేస్ అన్ని ఆరెంజ్ సోల్డ్ అవుట్ లో ఉంది. ఒక తెలుగు సినిమా అభిమానికి ఎంతకన్నా ఏమి ఉండదు. అండ్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ది రైటర్ డైరెక్టర్ కి ఎంతకన్నా హ్యాపీనెస్ ఏమి ఉండదు. ఇప్పుడు నేను నిజంగా అర్థం చేసుకుంటా జనాలు ఎలా ఆలోచిస్తున్నారు అని చెప్పి. యా కొంచెం మోస్తారు గా ఒక 60% కొన్ని విషయాల్లో సాటిస్ఫై చేసినా, ఒక 40% సాటిస్ఫై చేసినా చేయకపోయినా పర్లేదు బానే ఉందిలే అని అంటున్నారు. గ్రేస్ మార్క్స్ చేస్తారు బెస్ట్ థింగ్ టు హ్యాపన్ ఎందుకంటే అందరూ 100% బ్లాక్ బస్టర్ సినిమాలు తీయలేరండి. అంటే ఆ విషయం మలయాళం సినిమాలో కొంచెం కార్నర్ లో పెట్టి ఫేవర్ గా చూసి బానే ఉందని వస్తారు. బట్ తెలుగు విషయాలు మాత్రం అన్ని పర్టికులర్ చూస్తారు కదా. అట్లీస్ట్ ఈ విషయంలో లీనియన్స్ కొన్ని సినిమాలకు ఇస్తున్నందుకు అవన్నీ పాస్ మార్క్లు వస్తాయన్న ఫీలింగ్ గా ఉందన్నమాట. నేనైతే హ్యాపీగా ఉన్నా ఆ విషయం. అది గుర్తుందా గుర్తుందా కమింగ్ ఫ్రమ్ చెన్నై లవ్ స్టోరీ పోయే

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Amma, Saturday movie?
4: Manabadi class.
3: Amma, old MacDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.

సెప్టెంబర్ లో నీ చిరు చిరు చిరు చూపులే పంజా. దే దానాథన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అసలు ట్విట్టర్ లో మీరు ట్విట్టర్ పెద్దగా ఫాలో అవ్వట్లేదు కానీ ట్విట్టర్ ఒకవేళ ఫాలో అయితే గనక అసలు మీకు ఒక రేంజ్ హై వస్తుంది అనమాట. ఎందుకంటే పంజా రిలీజ్ టైంలో విక్కీ కౌశల్ ఉన్నారు కదా, విక్కీ కౌశల్ వాళ్ళ ఫాదర్ ఒక స్టంట్ మాస్టర్ ఓకే. సో ఆయన బేసిక్ పంజాకి ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేశారనమాట. కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు ఆయన చేసి చూపిస్తున్నారు ఓకే, బట్ కళ్యాణ్ గారు జస్ట్ అట్లా ఒక స్టిక్ పెట్టుకుని ఆయన స్టైల్లో ఫట్ట అని చెప్పి ఒక చిన్న స్ట్రోక్ ఇస్తేనే ఆయన వావ్ అంటున్నాడు ఆయన పక్క నుంచి. ఇలాంటి బీటెస్ క్లిప్లు ఎన్ని ఉన్నాయంటే అని ఉన్నాయన్నమాట, మైండ్ బ్లోయింగ్. వీటన్నిటి మధ్యలో పంజా రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ ఇస్తారు. సో అప్పట్లో నిజంగా సెకండ్ హాఫ్ కనుక ఇంకొంచెం స్ట్రాంగ్ ఉండి ఉంటే అసలు సినిమా ఎక్కడో ఉండేది, ఎక్కడో, నాట్ ఈవెన్ జోకింగ్, ఎక్కడో ఉండేది. సో బట్ అంత హై వోల్టేజ్ యాక్షన్ చూసి సెకండ్ హాఫ్ ఒకసారిగా పాప రైడ్ అనేటప్పటికి కొంచెం కామెడీ వర్కౌట్ అవ్వక కొంచెం ఎడిట్ వెళ్ళిపోయింది. కానీ బట్ మ్యాన్ అసలు పంజా ఆడియో రిలీజ్ ఎవరు మర్చిపోలేరు, అండ్ రాజమౌళి గారు ఆ రోజు స్టేజీకి మాట్లాడిన విషయాలు ఎవరు మర్చిపోలేరు. అసలు అది వైబ్ అంతే అది. సో ఇన్ఫాక్ట్ మన సౌత్ ఇండియన్ ర్యాపర్ ఒక ఆయన ఉన్నారు బ్లాజే అని చెప్పి, సో ఆయన పవర్ స్టార్ గురించి ఒక ర్యాప్ చేశారు అనమాట, అది ఆడియోలో ప్లే చేశారు. సో దే మేడ్ ఇట్ ఎ థింగ్, ఆయనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అప్పుడప్పుడు సోమన్ గారి చేత డ్రమ్స్ కొట్టించడం ఇట్లాంటివన్నీ చేయడం ఇట్లా అన్ని చేశారనమాట. సో అది అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం లైవ్ లో ప్లే చేయడం చూసి నేను ఎంత మురిసిపోయానంటే, ఓ ఇది కదా గురు కావాల్సింది ఆడియో రిలీజ్ అంటే అని చెప్పి అనుకున్నాను అనమాట. సాంగ్స్ రిలీజ్ చేయడంతో పాటు దే రిలీజ్ దిస్ సాంగ్. సో ఇన్ కేసు మీకు గుర్తు లేకపోతే ప్లే చేస్తున్నా, అండ్ సెప్టెంబర్ 2nd పంజాబీ రిలీజ్ అవుతుంది. బ్రేక్ ఇచ్చేయండి, ఇచ్చి పడద్దు అంతే.

They are back there, Dana Dana Vinash. So DFW morning vibes in her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. And itelo okkasari brands natla light ga telchukunte baaguntundi kada. So Vinayak Chethi pakkane undi, mari obviously Vinayak Chethi kavalsina you know idols gani ivanni okkal mi community lo pedutunnaru ante ipunche plannings untai kada manna. ఖైరతాబాద్ సందుల్లోంచి వెళ్తున్న గురు ఫర్ ద ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో ఎప్పుడు వినాయకుడిని రెడీ చేస్తున్నప్పుడు చూడలేదన్నమాట. సో ఎప్పుడు టీవీలో చూడడం కానీ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు రెడీ చేస్తున్నారు. నేను అలా వెళ్తూ చూస్తుంటే ఆహా మామూలు మాస్టర్ వైబ్ అదిరిపోయింది అనుకున్నాను నేను. సో ఇన్ కేసు మీ కమ్యూనిటీలో కూడా మీరు వైబ్ అదరగొట్టాలనుకుంటే ఇండియా బజార్ వాళ్ళు ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేస్తారు 3 ft and 4 ft గణేష్ ఐడల్స్ కి. సో అర్లీగా మీరు ఒకవేళ కాల్ చేస్తే మంచి ప్రీమియం క్వాలిటీ బెస్ట్ సెలెక్షన్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు, అది మ్యాటర్. సో లిమిటెడ్ స్లాట్స్ మాత్రం ఉన్నాయి. ఇండియా బజార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ దగ్గర ఉంటుంది. కానీ లాస్ట్ మినిట్ వరకు నా అలాగే వెయిట్ చేయొద్దు. ఆ వీకెండ్ ప్లాన్ అంటే ఆ లాస్ట్ మినిట్ దాకా రెడీ చేయడం అట్లా కాకుండా ఇంటికి వినాయకుడిని తీసుకొచ్చేయండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. కానీ ముందే ఆర్డర్ చేసి పెట్టుకోండి, ఓకేనా? అది మ్యాటర్. అండ్ ఇంకొక 2 డేస్ లో ఓనం ఉంది, దాని తర్వాత లాంగ్ వీకెండ్ ఉంది, రక్షాబంధన్ ఉంది. అబ్బా ఐ లైక్ దిస్ వైబ్ మ్యాన్. చుట్టుపక్కల అన్ని అలా హాలిడేస్ ఉంటే పని చేయకుండా బాగుంటుంది. ఎవరికి మీకు నాకు మీ పని చేయాలి వింటూనే ఉండండి రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. అండ్ రీసెంట్ గా సాయి అభ్యంకర్ కొత్త సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, అది కూడా ప్లే చేస్తా. బట్ బిఫోర్ దాట్ ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట అంటూ భాగ్యశ్రీ బోర్సే గారు పాట ఒకటి కాదు రెండు ప్లేయర్స్ వింటున్నాను.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: Rajdas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
6: You're absolutely right. Rajdas Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajdas Kitchen in Irving East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పుడు ఆఫర్ లెటర్
9: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: ఇండియా వెళ్ళాలేమో నేను.
12: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
11: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
13: Yes, we are back. Dev Dana Dana Vinash to DFW Morning Vibes in Haru, only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station. Yanta kaadan kuna sare, ee madhya kaalamlo, independent space lo, ఇండిపెండెంట్ మ్యూజిక్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఇన్ఫాక్ట్ తెలుగు తమిళ లాంగ్వేజ్ లో ఒక హోప్ అయితే, ఒక ఊపు అయితే క్రియేట్ చేసే వ్యక్తి అయితే మాత్రం డెఫినెట్లీ సాయి అభ్యంకర్. ద మ్యాన్ ఫ్రమ్ వేర్ ఈ స్టార్టెడ్ నౌ టు వాట్ ఫిలిమ్స్ ఇస్ డూయింగ్ ఇస్ లైక్ ఇంకా అది అంటే మెజర్ చేయలేం అనమాట ఆ గ్రోత్ ని అది. సో టిప్పు గారు అబ్బాయి అయినా సరే సాయి అభ్యంకర్ అని మాత్రం ఈ జనరేషన్ తెలిసిన సాయి అభ్యంకర్ నెక్స్ట్ ఇంకో కొత్త సాంగ్ రెడీ చేస్తాడు, రిలీజ్ చేస్తున్నాడు. అండ్ ఇందులో ఈయన ఎవరు అనుకుంటున్నారు? మన భాగ్యశ్రీ బోర్సే. అది అందుకే ఇలాగ ఇందాక రెండు పాటలు వేసాను. అండ్ ఇప్పుడైతే మాత్రం ఇందాక ఇంటి వెయిట్ చేసి షో ఎండింగ్ టైం కే ప్లే చేద్దాంలే, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మాట్లాడేశాక అని అనుకున్నా. ఎస్, ద టైమ్ ఇస్ నౌ. ఇప్పుడైతే సాయి భయంకర్ రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ ఇందాక ఈవినింగ్ రిలీజ్ అయింది, హాట్ హాట్ గా మీరు రేడియో సురభిలోనే వింటున్నారు. రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. అప్పుడప్పుడు తెలుగు పాటలే కాదు, కొంచెం తమిళ పాటలకు కూడా బ్రేక్ ఇస్తాం, వినండి, అర్థమైతే చెప్పండి.

Yes, they're Daradan Avinash, the DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. ఇందాకే ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకోసం కనుక్కున్నాం. ఓకే, సో డాలస్ లో మంచి సన్సెట్ చూడాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు కదా. ఒకవేళ ఎంట్రీ ఫ్రీ లేకుండా ఓన్లీ లిమిటెడ్ ఫ్రీ పార్కింగ్ తోనే ఒక ప్లేస్ లో ప్లేన్స్ అలా దిగడం వెళ్లటం, దాంతోపాటు మంచి సన్సెట్ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే గనక 8329 11 అవెన్యూ డాలస్ టెక్సస్ 75209, 8329 11 అవెన్యూ డాలస్ టెక్సస్ 75209. సో బేసిక్ ఈ అడ్రస్ కి మీరు వెళ్తే కనుక యూ కెన్ గెట్ ఎక్స్పీరియన్స్ ఫ్లైయింగ్ దిగటం అండ్ అట్ ద సేమ్ టైం టేక్ ఆఫ్ అవటం. అది సో ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే మీకు ఉంటుందని చెప్పేసి అన్నారు. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ మీరు పబ్లిక్ పార్కింగ్ అండ్ ఇంకొక ఫౌండర్స్ ప్లాజ్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ కూడా ప్లేన్ స్పాటింగ్ చాలా చాలా చాలా చాలా బాగుంటుందంట. అది సంగతి. సో ఈ రెండు బర్త్ చెక్కింగ్ అవుట్ అని అంటున్నారు. సో ఈ రోజు మార్నింగ్ అంతా పని చేసి ఈవినింగ్ ఎక్కడైనా సరదాగా ఒక ప్లేస్ దగ్గర సన్సెట్ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే గనక దిస్ సంథింగ్ నా సైడ్ నుంచి చెప్పాను మాస్టర్. మరి ఒకవేళ వెళ్లి బ్రేక్ ఇస్తే గనక గుర్తు పెట్టుకున్న పేరు అవినాష్ భాయ్, డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ లో రేడియో సురవిలో వింటారు సౌండ్స్ లైక్. ఓకే, బ్యాక్ టు బ్యాక్ మంచి పాటలు వస్తున్నాయి, కలుద్దాం. వింటే ఉండండి రేడియో సురవి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. మంచి తమన్ భయ్య పాటతో స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత ఇంక అసలు మనం ఆగద్దు, ఉంది వెళ్ళిపోదాం ముందుకి. ఓకే, మంచి పాట వచ్చేస్తుంది మీకోసం మూజీ మూవీ నుంచి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్. Handle it the Swadeshi way.
5: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
8: Good morning, Dallas. Welcome to brand new Monday. Weekend 2 days full enjoy chesi malli Monday morning ki vachesam. But you know what? Monday doesn't have to be a mood killer. Ee roju manam ఫస్ట్ అవర్ అంతా పాజిటివ్ వైబ్స్, ఫీల్ గుడ్ మ్యూజిక్, కొంచెం మూడ్ అప్లిఫ్ట్ కోసం. సో వేర్ ఎవర్ యు ఆర్, వర్క్ రెడీ అవుతున్నారా? ఆల్రెడీ వర్క్ వెళ్ళిపోయారా? పర్లేదు, కీప్ లిసనింగ్. లెట్స్ మేక్ దిస్ మండే అ లిటిల్ బ్రైటర్, అ ఫ్రెష్ వీక్, అ ఫ్రెష్ స్టార్ట్. అండ్ లెట్స్ స్టార్ట్ ఇట్ విత్ సమ్ గ్రేట్ మ్యూజిక్ మీ మూడ్ అప్లిఫ్ట్ కోసం. This song.

See, మండే మార్నింగ్ కి ఇలాంటి సాంగ్ ఒకటి వింటే స్మైల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, మన మూడ్ చేంజ్ అయిపోతుంది. అంతేకాదండి, ఈవినింగ్ మీకు కొంచెం డల్ అనిపిస్తే మండే కదా, ఆటోమేటిక్ గా అంటే ఎక్కువ టైర్డ్ అనిపిస్తుంది కదా. సో ఈ మూవీ చూడండి, ది జాతిరత్నాలు. ఓ మై గాడ్, ఇట్స్ 2.5 hours of fun, masti. Too good movie. You will enjoy it. Sometimes mana mood ni change cheyadaniki pedda reason avasaram ledandi. Oka good movie, oka good song unte chalu kada. Of course meerandru work lo unnaru, movie choose time undadu ippudu. But సాంగ్ వినే టైం చాలా ఉంది. నెక్స్ట్ సాంగ్ డెఫినెట్ గా మూడ్ ని అప్లిఫ్ట్ చేస్తుంది. లెట్స్ హియర్ దిస్.

మండే అంటే టాస్క్స్, మీటింగ్స్, ఈమెయిల్స్ అన్నీ ఉంటాయి. కానీ వీక్ మొత్తం గురించి ఇప్పుడే టెన్షన్ పడకండి. టుడే ఇస్ జస్ట్ డే వన్. వన్ డే అట్ అ టైమ్, వన్ సాంగ్ అట్ అ టైమ్.

0: ఓయ్ మమ్ముటి
1: చేటా, ఇందూ రెబెకా వర్గీస్.
0: నాకు మమ్ముటి బాగా నచ్చింది, కొంచెం త్వరగా లోపలికి రావాలి.
1: ఇదేంటి ఇలా?

మీరు నోటీస్ చేశారా, మార్నింగ్ లో మనం ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఎలా స్పెండ్ చేస్తామో, సమ్ టైమ్స్ ఎంటైర్ డే ఆ మూడ్ ని, ఈ మూడ్ ని డిసైడ్ చేస్తుంది. సో కాఫీ తర్వాత కొంచెం మ్యూజిక్, కొంచెం పాజిటివ్ థింకింగ్ అండ్ కీప్ లిసనింగ్ టు గుడ్ మ్యూజిక్. ఐ థింక్ అది మండేకి చాలండి కదా, ఒక మంచి కాఫీ, మంచి మ్యూజిక్, స్లోగా స్లోగా. ఆఫ్ కోర్స్ వర్క్ కూడా చేస్తాము స్లోలీ, రైట్? ఇట్స్ ఓన్లీ 10:15, సో టేక్ ఇట్ స్లో.

0: ఇంకా పిల్ల చేస్తే లేకపోలేదా? లగ్గం చేసుకుని ఎట్లా సంసారం చేస్తావు బిడ్డ? అదెప్పుడో
1: నచ్చింది చేసినప్పుడు మస్తాకలైతుందిరా
2: అన్నా, తిన్నరా?
1: తినేస్తాం లక్ష్మి.
2: మీ ముఖాలు చూస్తేనే తెలుస్తాను తినలేదని. రాణి తినుండి.
3: ఈ బెదిరింపులకు అదిరిపడడి అభిమన్యుడు ఒక్క బాణము

अभिमन्युने से లైఫ్ లో ఎవ్రీ వీక్ పర్ఫెక్ట్ గా ఉండదు, అది అందరికీ తెలుసు కదా. ఇంకా కొత్తగా ఏమన్నా చెప్పు, ఇవి మాకు ఆల్రెడీ తెలుసులే అంటారా. కొన్ని వీక్స్ సూపర్ బిజీ, కొన్ని వీక్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్, బట్ ఎవ్రీ మండే గివ్స్ అస్ వన్ లిటిల్ ఆపర్చునిటీ టు రీసెట్ అండ్ స్టార్ట్ అగైన్, అంతే కదా. సో టేక్ every day, every week, one at a time.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
5: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
9: Oi, biryani tintava?
10: Marchipoyava? I am on a diet. Salad.
9: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
10: Inti rendu order chestunava?
9: Anta vari avaku. M&M vaalla weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vaalla special live handi biryani to double kamita free.
10: Sharing is caring. Telusa?
9: M&M, 1900 Marketplace Boulevard, Irving.
3: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
4: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
3: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
11: వెల్కమ్ బ్యాక్. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం మండే మూడ్ లిఫ్ట్ కి వచ్చేసాం. మండే ఆల్రెడీ బిజీగా స్టార్ట్ అయిందా? ఈ ఫ్యూ మినిట్స్ మ్యూజిక్ కోసం మీరు మీకు డెడికేట్ చేసుకోండి. యూ డిజర్వ్ అ గుడ్ స్టార్ట్ టు యువర్ డే.

చిన్ని చిన్ని ఆశలు ఎప్పుడూ ఉండాలి. కొన్ని మూమెంట్స్ చాలా చిన్నవి కానీ మన హార్ట్ లో మాత్రం ఫర్ ఎవర్ ఉంటాయి. మనంలో ఈ చిన్ని చిన్ని సాంగ్ విని మనకు కూడా అలాంటి మూమెంట్స్ గుర్తొస్తాయి కదా. ఫ్యామిలీతో ఉన్న ఒక హ్యాపీ ఈవినింగ్, ఒక చైల్డ్హుడ్ మెమరీ, ఒక స్పెషల్ పర్సన్ తో స్పెండ్ చేసిన టైం. లైఫ్ లో ఎవ్రీథింగ్ పర్మనెంట్ కాదు, అందుకే బ్యూటిఫుల్ మూమెంట్స్ వచ్చినప్పుడు వాటిని ఫుల్ గా ఫీల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి అండ్ మన మెమరీలో లాక్ చేయాలి. సో వీ కెన్ చెరిష్ ఇట్ లేటర్. అ టైనీ మూమెంట్ బికమ్స్ అ లైఫ్ టైమ్ మెమరీ కదా. కానీ యాక్చువల్లీ బిఫోర్ ఐ ప్లే ద నెక్స్ట్ సాంగ్, అనుప్రూబెన్ సాంగ్స్ అన్ని అలా కొంచెం హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఇట్ మేక్స్ యూ ఫీల్ లైక్ యు నో నాట్ జస్ట్ లిసన్ ద సాంగ్, ఫీల్ అయ్యేలాగా చేస్తాయి. అలాంటి సాంగ్స్ నాకు కొంచెం స్పెషల్ గా అనిపిస్తాయి. ఏంటో ఈ మధ్య కొన్ని కొత్త మ్యూజిక్ చేయట్లేదు అనుప్రూబెన్స్? గట్టిగా అందరం కలిసి కోరుకుందాం ఇలాంటి సాంగ్స్, ఇలాంటి మంచి మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఇంకా ఇంకా రావాలని.

మీరు విన్న ఈ సాంగ్ నిన్నిలా తొలి ప్రేమ మూవీ నుంచి, ఓల్డ్ తొలి ప్రేమ కాదండి, ఇది కొత్త తొలి ప్రేమ. వరుణ్ తేజ్ అండ్ రాశి ఖన్నా యాక్ట్ చేశారు. డైరెక్టర్ ఎవరు తెలుసా? సర్ప్రైజింగ్, వెంకీ అట్లూరి. హీస్ ట్రెండింగ్ కదా. సినిమా అంటే ఎవ్రీ టైమ్ మ్యాసివ్ యాక్షన్, హ్యూజ్ ఫైట్స్, లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ అవసరం లేదు. కొన్ని స్టోరీస్ మన పక్కింటి వాళ్ళ లైఫ్ లా ఉంటాయి. మన ప్రాబ్లమ్స్, మన ఎమోషన్స్, మన రిలేషన్షిప్స్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. వెంకీ అట్లూరి మూవీస్ లో ఆ సెన్సిబుల్ స్టోరీ టెల్లింగ్ ఒక స్పెషల్ క్వాలిటీ. తొలి ప్రేమ, రంగ్ దే, సర్, లక్కీ భాస్కర్, ఇలా ఆఫ్ కోర్స్ ఇలా చాలా మూవీస్ లో లైక్ యునో సింపుల్ లుకింగ్ లైఫ్ వెనక ఉన్న అంబిషన్స్, చాయిసెస్, కాన్సిక్వెన్సెస్, కష్టాలు, వీటిని ఒక ఇంట్రెస్టింగ్ లెన్స్ లో చూపిస్తారు. అందుకే కొన్ని మూవీస్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనతో ట్రావెల్ చేస్తాయి. అలాంటి సినిమానే తొలి ప్రేమ. ఇంకా చాలా చాలా చాలా మూవీస్ ఉన్నాయి, కానీ ఆఫ్ కోర్స్ అన్నిటికోసం ఇప్పుడే మాట్లాడేసుకోలేము కదా. నెక్స్ట్ సాంగ్ కొంచెం ఒక స్మైల్ ని మీ లిప్స్ మీద పెట్టడానికి ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ is always always andari favorite. If you have listened to it, obviously you will go back in time and for sure enjoy it.

చెప్పానా ఆ సాంగ్ ఒక మంచి స్మైల్ మనకిస్తుందని, రైట్? అండ్ మెమరీస్ కూడా కదా. లైక్ ఇట్స్ అ ప్లేఫుల్ సాంగ్ ఫర్ మీ. ఇట్ బ్రింగ్స్ బ్యాక్ నైస్ స్మైల్, నైస్ మెమరీస్. ఒక బబ్లీ, ఆఫ్ కోర్స్ జెనీలియా ఇస్ ఆల్వేస్ బబ్లీ. ఒక బబ్లీ ఫీలింగ్, రైట్? సమ్ టైమ్స్ పాజిటివిటీ అంటే బిగ్ మోటివేషనల్ కోట్స్ కాదు, ఒక చిన్న సాంగ్, ఒక పీస్ఫుల్ గా ఉండే మార్నింగ్, రైట్? సమ్ టైమ్స్ ఇట్ ఇస్ జస్ట్ రిలాక్సింగ్ విత్ అ కప్ ఆఫ్ కాఫీ ఈవెన్ ఫర్ 10 మినిట్స్. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ దే మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐ నో లైఫ్ ఇస్ హెక్టిక్, మండే మార్నింగ్స్ ఆర్ ఈవెన్ హెక్టిక్, లైక్ ఇఫ్ యువర్ పేరెంట్స్, ఎస్పెషలీ మండే మార్నింగ్స్ లో లంచ్ బాక్సెస్, స్కూల్ బస్సెస్, వర్క్ కాల్స్, ట్రాఫిక్, ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ అ రేస్ కదా. 11 o'clock అవగానే అమ్మో ఆల్రెడీ అలసిపోయాను అనిపిస్తుంది, కానీ యూ హ్యావ్ టు go through the entire day, stretch yourself kada. Yeah, telsandi naaku ardham avutundi, it is hard. Don't worry, we are here with you. Stay with us on Radio Sirabi, which feels like home.

ఈ వీక్ లో మీరు ఏదైనా వన్ థింగ్ కంప్లీట్ చేయాలనుకుంటే అది ఏంటి? బిగ్ గోల్ అవ్వాల్సిన అవసరం లేదు, స్మాల్ గోల్ కూడా ఓకే, స్టార్ట్ చేస్తే చాలు. యునో దిస్ ఈస్ సంథింగ్ యూ కెన్ స్టార్ట్ ఆన్ అ మండే కదా, బికాస్ యూ హ్యావ్ ఎంటైర్ వీక్ టు గెట్ టు ఇట్. సో ఇలాంటి చిన్న చిన్నవి పెట్టుకుంటే ఇట్ మేక్స్ life interesting, our week interesting, and koncham you know oka chinna goal. It can be something like, you know, ee madhya andaru vintunam self love ani, this is part of that ankonni. It doesn't have to be a major work goal. Oka chinna em antaru, like, you know, I'll spend some time, I'll go for a walk, maybe I'll hit the gym koncham ekku ankonde. Of course monday gym kosam mudle, so anta adaganu. Let's see if you can make a small goal. Think cheyandi.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేం US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: O'clock ayindi, and now it's time for a very special hour. Today we are celebrating the birthday of someone who is not just a star, but for generations of Telugu audiences, a memory, an emotion, an entire era of cinema. Of course, August 22nd na Chiranjeevi gar birthday, but manam ee show lo, mana show lo 1 hour dedicate cheyalsinde. Oka Chiranjeevi strong sorry strong kadu song, oka Chiranjeevi song start aithe chalu, cinema theater, friends, family, school days, college days, enno memories ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తాయి కదా. సో దిస్ అవర్ వీఆర్ గోయింగ్ డౌన్ మెమరీ లేన్, హిస్ మూవీస్, హిస్ క్యారెక్టర్స్, డాన్సెస్ అండ్ సాంగ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెమరీస్ ని కనెక్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ దిస్ స్పెషల్ అవర్ విత్ అ సాంగ్ దట్ టేక్స్ అ స్ట్రెయిట్ బ్యాక్ ఇన్ టైమ్.

ఈ సాంగ్ వినగానే మనకు గుర్తొచ్చే సినిమా గరానా మొగుడు. చిరంజీవి గారు నగ్మా వాణి విశ్వనాథ్ కాంబినేషన్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. ఇది 1992 ఈ మూవీ. మాస్ కామెడీ, రొమాన్స్, సాంగ్స్ అన్ని పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజ్. చిరంజీవి గారు అండ్ రావు గోపాలరావు గారి మధ్య కామెడీ సీన్స్ ఆర్ కన్వర్సేషన్స్ చాలా ఫనీగా ఉంటాయి. కానీ గరణ మొగుల్లో చిరు క్యారెక్టర్ కి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్ తో పాటు ఫ్యామిలీ కోసం అడ్జస్ట్ అవ్వడం, రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయడం, అండ్ ఆ మూవీలో సాంగ్స్ అయితే టాప్ నాచ్. అన్ని మంచి డాన్స్ నెంబర్స్. అండ్ బంగారు కోరిపెట్ట అయితే నా మెమరీ వచ్చి లైక్ యునో ఈ సాంగ్ అసలు 1-2 ఇయర్స్ ఇప్పటికీ కూడా ఐ థింక్ రీమేక్ చేశారు, బట్ స్టిల్ అప్పుడు ఆ 1-2 ఇయర్స్ ఎక్కడ వెళ్ళినా ఇదే సాంగ్, ఎనీ ఫంక్షన్, ఎనీ గ్యాదరింగ్, అసలు గణేష్ మండల్స్ లో కూడా అఫ్ కోర్స్ ఈ సాంగ్ బ్యాక్ టు బ్యాక్ ప్లే చేసేవారు కదా. కొన్ని మూవీ స్టోరీస్ అంటే కొన్ని మూవీస్ ఇలా స్టోరీ కోసమే కాదు అనుకుంటా, బట్ యునో జస్ట్ ఆ సాంగ్స్ కోసం మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూసిన ఫ్యాన్స్ ఉన్నారు. యూఆర్ వన్ ఆఫ్ దోస్ ఫ్యాన్స్, రైట్? సో అంతేకాదు లైక్ ఈ చిరంజీవి గారు డాన్స్ నెంబర్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ కదా. అలాంటిదే ఒక డాన్స్ నెంబర్ మనందరి కోసం. హియర్ యు గో. ఆల్రెడీ అర్థమైపోయిందా ఈ సాంగ్ ఏంటో?

కోర్స్ డాన్స్ అంటే చిరంజీవి గారు, చిరంజీవి గారు అంటే డాన్స్ లైక్ ఆ గ్రేస్, ఆ స్పీడ్, ఆ స్టైల్, దట్ అంత ఈజీగా స్టెప్స్ వేసేస్తారు రైట్. మూవీ మూవీ చూస్తున్నప్పుడు, ఈ డాన్స్ నెంబర్స్ చూస్తున్నప్పుడు బిగ్ స్క్రీన్ లో ఎంత మంది ఉన్నా యూ విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ చిరంజీవి గారు. నాకైతే అలాగే ఉండేది, లైక్ ఫోకస్ అంతా ఓన్లీ చిరంజీవి గారు. ఆయన లైక్ అసలు ఎక్కడ చూడాలో కూడా అర్థమయ్యేది కాదు, బికాస్ హీ మూవ్స్ హిస్ హ్యాండ్స్, లెగ్స్ అన్ని డిఫరెంట్. నాకైతే అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ డాన్సింగ్, సో నాకంతా అదొక పెద్ద విచిత్రం లాగా అనిపించేది, బికాస్ అసలు లైక్ అన్ని యునో అంత సింక్ లో, అండ్ ఆఫ్ కోర్స్ అంత సింక్ లో డాన్స్ కి స్టెప్స్ వేయడం రైట్ అంటే చాలా చాలా రీటేక్స్ చేస్తారు అనుకోండి, అది మనకు అప్పుడు తెలియదు కదా, మనం చిన్న పిల్లలం, అదే సాంగ్ వస్తుంది వీళ్ళు ఒక్కటి కూడా మర్చిపోకుండా భలేగా చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ అన్ని సాంగ్స్ వేరే, ఈ సాంగ్ ఒక్కటి వేరే, నాట్ జస్ట్ చిరంజీవి గారు లైక్ సోనాలి బేంద్రే అయితే she matched it up kada. And Indra యాక్చువల్లీ ఇంకొక మెమరీ ఉంది నాకు ఇంద్రాతో. అప్పట్లో అన్ని ఫ్యాక్షన్ సినిమాలు అంటే ఓన్లీ బాలకృష్ణ రైట్, మంచి గట్టిగా ఫైట్స్, సుమోలు లేవడం ఇలాంటివన్నీ ఉండేవి అప్పట్లో. ఇంకా ఇంద్ర వచ్చేసరికి చిరంజీవి గారు ఇంద్రసీనారెడ్డి అని చెప్పగానే ఓ మై గాడ్ క్లాప్సే. అరే ఇంకొక మెమరీ కూడా ఉంది, అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు స్కిప్ ఓవర్ ఇట్. ఈ మూవీలో చిరంజీవి గారు ఎంత ఫేమస్ అయ్యారో తేజ సజ్జా కూడా అంతే ఫేమస్ అయ్యాడు. చిన్నప్పుడు చిరంజీవి యాక్ట్ చేసిన తేజ రైట్, సో అది నా మెమరీ ఈ మూవీతో. ఇంకొక నెక్స్ట్ సాంగ్, మీ అందరికి కూడా చాలా చాలా మెమరీస్ ఉండే ఉంటాయి ఈ నేను ప్లే చేసే నెక్స్ట్ సాంగ్ తో. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్, సో లిసన్ టు ఇట్ అండ్ ఎంజాయ్ ఫర్ నౌ.

అది గ్యాంగ్ లీడర్. కొన్ని సాంగ్స్ జస్ట్ సాంగ్స్ కావు, అవి టైమ్ మెషీన్స్. ఫస్ట్ ఫ్యూ బీట్స్ వినగానే మనం ఏ ఇయర్ లో ఏ థియేటర్ లో ఎవరితో ఆ మూవీ చూసామో కూడా గుర్తొచ్చేస్తాయి. యాక్చువల్లీ నా మెమరీ నేను షేర్ చేస్తున్నాను కదా, ఈ మూవీ వచ్చినప్పుడైతే ప్రతి ఒక్కరు, అఫ్ కోర్స్ చిన్న చిన్న పిల్లలు అనుకోండి, ఇలా కాలర్ ఇలా పైకి షర్ట్ కాలర్ ఇలా పైకి ఎగరేసి జీఏఎన్జీ అని అంచేవారు, రైట్? దట్ వాజ్ సో మచ్ ఫన్. ఇంకా యాక్చువల్లీ అందులో ఒక డైలాగ్ అయితే అందరికీ గుర్తుండిపోతుంది, చెయ్యి చూసావు ఎంత రఫ్ గా ఉందో. మీకు గుర్తొచ్చిందా చెయ్యి చూసారు ఎంత రఫ్ గా ఉందో కదా? అందుకే గ్యాంగ్ లీడర్ ఈజ్ జస్ట్ నాట్ ఎ మాస్ మూవీ. అది యాక్చువల్లీ అందులో ఆ మూవీలో ఫ్రెండ్షిప్ ఇస్ ద థీమ్ అన్నట్టు, రైట్? ఫ్రెండ్షిప్, లాయల్టీ, టుగెదర్నెస్, ఇదంతా ఒక థీమ్ అన్నట్టు. నాకు ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారు చెప్పినట్టు గుర్తు, రియల్ లైఫ్ లో కూడా చిరంజీవి గారు తన ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తారని, ఇండస్ట్రీలో డెకేడ్స్ జర్నీలో కలిసిన ఫ్రెండ్స్ కొలీగ్స్ తో ఆ బాండ్ ని మెయింటైన్ చేస్తారని కూడా చెప్పారు. యాక్చువల్లీ ఈ మూవీలో అతని పేరు గుర్తు రావట్లేదు, సారీ, కానీ ఆ ఫ్రెండ్ ఎవరైతే గ్యాంగ్ లీడర్ లో చనిపోతారో, లైక్ ఒక ఫ్రెండ్ ని చంపేస్తారు అండ్ దాట్ స్టార్ట్స్ ద హోల్ రివెంజ్ అనమాట. సో ఆ ఫ్రెండ్ వచ్చి, ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ ప్రసాద్, మేబీ రాంగ్ కూడా అయ్యుండొచ్చు, బట్ ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, దోస్ గైస్ వర్ యాక్చువల్లీ చిరంజీవి గారి రూమ్మేట్స్ వెన్ హీ ఫస్ట్ కేమ్ టు ద మూవీ ఇండస్ట్రీ. సో ఎంత గ్రేట్ కదా. సో హీఈస్ నాట్ జస్ట్ మెయింటైనింగ్ దట్ ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ ని కూడా తనతో పాటు మూవీస్ లోకి తీసుకెళ్లి వాళ్ళకి వాళ్ళతో పాటు ఆ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయడం. ఆల్వేస్ అగైన్ మనం ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా మన ఫస్ట్ అవర్ లో లెట్స్ హ్యావ్ అ గోల్ అని. మేబీ ఇది ఇంకొక చిన్న గోల్ కావచ్చు, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయండి, ఒక కొత్త ఫ్రెండ్ చేసుకోండి, బాగుంటది. ఓకే, చాలా మాట్లాడేశాను, మనం ఇప్పుడు ఒక సాంగ్ వేసుకోవాల్సిందే.

0: calibration knowledge, though, neeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Babarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babarchicaters.com.
4: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Mokuddu mokuddani ante sri modalu pet.
8: వెల్కమ్ బ్యాక్. వీఆర్ డూయింగ్ చిరంజీవి గారు బర్త్డే స్పెషల్. బ్రేక్ తర్వాత కూడా మన మెమరీ లేన్ జర్నీ కంటిన్యూ చేద్దాం. బ్రేక్ కి ముందు యాక్చువల్లీ టాగోర్ మూవీ నుంచి సాంగ్ వేసుకున్నాం. టాగోర్ మూవీకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇట్ వాజ్ లైక్ అబౌట్ ఫైటింగ్ కరప్షన్ అండ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా. అంటే మీరు ఐ థింక్ అదే అనుకుంటా, అంటే మీరు ఒక పని చేస్తే ఇంకొక 10 మందికి చెప్పండి, అట్లా దట్ హ్యూమన్ చైన్ వుడ్ కంటిన్యూ అన్నట్టు మూవీలో ఒక థీమ్ ఉండేది. ఆఫ్ కోర్స్ ఆ మూవీ అది చాలా మీమ్స్, చాలా ఫార్వర్డ్స్ లో లైక్ యునో చాలా కామెడీ చేశారు అప్పట్లో. బట్ దట్ ఈస్ అ గుడ్ థింగ్ కదా. అంటే నేను ఒకనే కాదు, మనందరం కలిసి ఉన్నాం. వీఆర్ ఆల్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యునో ఆల్ ఎలిమినేటింగ్ కరప్షన్ కానీ, ఎలిమినేటింగ్ ఇన్జస్టిస్, ఏమన్నా తప్పులు జరిగితే నిలదీయండి అని. ఇట్ వాజ్ అ గుడ్ మూవీ అప్పట్లో. లైక్ యునో ఆబ్వియస్లీ చిరంజీవి గారి నుంచి ఒక మూవీని మీడియం గా యూజ్ చేసి అలా చెప్పడం, ఇట్ వాజ్ రియలీ గుడ్. అలాంటివి చాలా ఆఫ్ కోర్స్ వచ్చాయి అనుకోండి, బట్ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ వెన్ యువర్ ఫేవరెట్ హీరో సేస్ దాట్ అండ్ షోస్ ఇట్ హౌ అది ఎట్లా యునో ఎట్లాగా మంచిగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. యునో మన అందరం కొంచెం మన పార్ట్ చేస్తే హౌ బ్యూటిఫుల్ థింగ్స్ విల్ బికమ్ అని. రైట్, ఆఫ్ కోర్స్ అలాంటి కోవకి చెందినదే ఇంకొక మూవీ కూడా వచ్చింది, మీకందరికి కూడా తెలుసు అనుకుంటాను. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ అప్లిఫ్టింగ్. ఈరోజు అప్లిఫ్ట్ అనే వర్డ్ చాలా వాడేశాం కదా, మూడ్ అప్లిఫ్ట్, లైఫ్ అప్లిఫ్ట్. పర్వాలేదు. ఈ సాంగ్ నేను మేబీ మీకు మూవీ గుర్తుండకపోవచ్చు బికాజ్ ఇట్ ఈస్ కొంచెం ఆఫ్ బీట్ అని చెప్పొచ్చు, బట్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మూవీ. ఈ సాంగ్ విని రండి, మీకు మూవీ గుర్తొస్తుంది అనుకుంటున్నాను. రైట్,

So, chappan kada, that was an off. Sorry, that was from Rudraveena movie. Adi oka offbeat movie ani. Endukante like appatlo na gurtunna memory, because this is our memory lane. Anta pedda hit kaaledu janalaki, you know, Chiranjeev gar fans and like the common people evaraithe movie chusaro endukante ekkaledu endukante that was very different, Chiranjeev garu. Bling gaani, songs gaani, loud music gaani, atle emi lekunda. It was a different kind of emantaru oka inspiring movie, right? With a message. Adi K. Balchandar garu direction lo vachindi. It was about, it had about anni appatlo unna, you know, themes. The theme of the movie was caste discrimination, poverty, social responsibility. A movie lo Chiranjeev garu, like he fights against the local evaraithe rowdilu unnaro vallani alcoholism antam cheyadam kosam. It is all about how to bring change in somebody, in a how to bring change in a society annatu. Actually aa movie anta commercial ga hit kaaledu gaani Nandi Award Chiranjeev gariki best actor Nandi Award achindi ee movie ki. And it was really good. నాకు ఇంకొక మెమరీ ఏంటంటే ఈ పాట ఎప్పుడు విన్నా ఆ లిరిక్స్ లే చాలా చాలా బాగుంటాయి. ప్రతి మదిని లేపే ప్రభాత రాగం, పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏది సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఏది సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఇది తెలియని మనుగడ కదా, దిశలెరుగని గమనము కదా. ఇట్ ఈస్ అసలు ఆ వర్డ్స్ లో చాలా మీనింగ్ ఉంది. యూ హ్యావ్ టు షేర్, రైట్? షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు, బట్ షేరింగ్ లేకపోతే ఎందుకు? మన పక్క వాళ్లతో మనకు ఉన్నది పంచుకోకపోతే ఇట్స్ లైఫ్ ఇస్ నథింగ్. ప్రపంచమే శూన్యం, రైట్?

again, our lyrics, they're very touching. Na chala chala chala ishtam. And last two lines nenu repeat endu chesanante idi teliyani manugada kada ante ee chinna vishayam teliyakapothe where are we going, right? Now of course nen then translate chestunanu, but you know, it means a lot. It has a very deep meaning. మన ఫస్ట్ అవర్ లో మాట్లాడుకున్నాము, యూ నీడ్ టు హ్యావ్ పర్పస్ అని. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు సిట్ బ్యాక్ అండ్ థింక్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, రైట్? ఆఫ్ కోర్స్ అది కొంచెం ఏమంటారు బరువు అయిన మాటలు చెప్పేసినట్టున్నాను. లెట్స్ మూవ్ ఆన్ టు ద లైటర్ సైడ్. The next song is again going to take you into memory lane with a very wonderful dance number. Hitler Ninchi, ee songo meeku telusu kada.

సినిమా జనరేషన్స్ చేంజ్ అయినా కొన్ని సాంగ్స్ మాత్రం నెవర్ గెట్ ఓల్డ్. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ అ గ్రేట్ సాంగ్. అండ్ వెన్ దట్ సాంగ్ ఇస్ అటాచ్డ్ టు చిరంజీవి, మెమరీయే వేరు కదా. హిట్లర్ మూవీ నుంచి ఆ సాంగ్, హిట్లర్ మూవీ వచ్చినప్పుడు లైక్ ఎవరికైతే చెల్లెలు ఉన్నారో వాళ్ళందరి బ్రదర్స్ ని ఆ పెద్దని హిట్లర్ హిట్లర్ అని ఒక నేమ్ స్టాండర్డ్ అయిపోయింది కదా. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అప్పట్లో స్కూల్ పిల్లలకి యాక్చువల్ హిట్లర్ ఎవరో తెలియదు, కానీ హిట్లర్ అంటే చిరంజీవి అని మాత్రం తెలుసు. That was a funny moment, right? దాని మీద జోక్స్ కూడా చాలా వచ్చాయి. బట్ యునో ఇట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ మూవీ. హిట్లర్ లో అన్ని సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. దట్ వాజ్ టూ ఓల్డ్ అనిపించింది. ఇంకా లేటెస్ట్ చాలా సాంగ్స్ ఉన్నాయి, అసలు మనకి 1 అవర్ సరిపోదు చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. బట్ I had to squeeze it in. ఇంకా 10 మినిట్స్ మాత్రమే ఉంది. సో కొంచెం మరి అంత హిట్లర్ వరకు వెళ్లకుండా ఇంకొంచెం ముందుకొద్దాం. దిస్ ఈస్ అ డాన్స్ నంబర్ ఫ్రమ్ ఖైదీ నంబర్ 150.

0: is the boss of a murder. Let's do kumudu.
1: ఖైదీ నెంబర్ 150 కి ఒక స్పెషల్ ఒక ఏమంటారు ఒక స్పెషాలిటీ ఉంది రైట్ ఎందుకంటే దిస్ వాజ్ ఆఫ్ కోర్స్ బాస్ చిరంజీవి 150th మూవీ అండ్ ఇట్ యాక్చువల్లీ కేమ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ గ్యాప్ అండి మూవీ 2007 లో శంకర్ దాదా జిందాబాద్ వచ్చింది తర్వాత 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత 2017 లో ఖైదీ నెంబర్ 150 వచ్చింది చిరంజీవి వాజ్ బ్యాక్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అండ్ అది ఇంకా ఫ్యాన్స్ కి చెప్పవసరం లేదు ఇట్ వాజ్ ఒక పెద్ద ఫెస్టివల్ అనొచ్చు రైట్ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ డైరెక్టెడ్ బై వివి వినాయక్ వివి వినాయక్ నుంచి ముందు ట్యాగోర్ తీశారు మీన్ దట్ వాజ్ అ సూపర్ డూపర్ హిట్ అండ్ ఆబ్వియస్లీ వినాయక్ హిమ్సెల్ఫ్ మెనీ టైమ్స్ చెప్పారు హీ ఈజ్ అ బిగ్ బిగ్ చిరంజీవి ఫ్యాన్ అని అండ్ ఖైదీ నెంబర్ 150 వాజ్ ఆఫ్ కోర్స్ చిరుస్ బ్లాక్ బస్టర్ in 2017 and that actually was a comeback kada inka Chiranjeevi movies rahu inka aipoyayi anukunnappudu ee movie vachindi it was like super inka festival ane cheppochu pedda pandaga fans ki aithe and our song was like very very very popular hit okay we only have 3 more minutes before we end this segment of Chiranjeevi birthday hour. So, ee next number tho, oka manchi dance number tho, manam ee segment ki closing ichadam. Don't go anywhere. Song tarvata meer break loki velipotaru. Enjoy the break and come back. We still have 1 more hour and inkoka segment. So keep listening to Radio Surabhi.

0: వచ్చిండు, రఫాడిస్తుండు.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 12 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్.
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
6: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. India ki teleport aithe enta baaguntundo.
7: What if India was just a tap away?
8: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
9: O'clock. Memory lane nunchi ippudu straight into present and week ahead. What's new this week? Mana 12 to 1 segment is What's New This Week? New music, new movies, OTT releases, entertainment updates and all the things we can look forward to mana next eve coming days ki, right? Of course, only 7 days worth e cheptanandi, bore kottinchanu. Monday morning nunchi Friday varaku week long ga undochu kada, but manaki interesting things unte time automatic ga fast ga pass aipothundi. ఈ రోజు మండేకి ఈవినింగ్ వెళ్ళాక మీ మూడ్ని ఇంకొంచెం బెటర్ చేయడానికి మీరు టీవీ ఆన్ చేసి ఏం చూడొచ్చు లేదా మీ రేడియో ఆన్ చేసి ఏం వినొచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ టేక్ అ క్విక్ లుక్ అట్ వాట్స్ న్యూ అండ్ వాట్స్ వర్త్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇన్ దిస్ వీక్. ఇంకా చెప్తాను, చాలా కబుర్లు చెప్తాను, స్టే ట్యూన్డ్. ఈ సాంగ్ చిన్ని చిన్ని ఇట్లు అర్జున నుంచి. దిస్ వాజ్ ఓన్లీ రిలీజ్ 7 డేస్ అగో. మీరు ఆల్రెడీ వినే ఉంటారు బట్ స్టిల్ ఇంకా వినాలనిపిస్తుంది.
10: నెక్స్ట్ 2 వీక్స్ నావే, ఐ కెన్ బి మైసెల్ఫ్ యు నో. ఓకే, రేపు కలుద్దాం. సీ యూ. బై బై బై బై.

0: మీరు విన్న సాంగ్ ఇట్లో అర్జున నుంచి, ఇందులో అనీష్ అండ్ అనశ్వర రాజన్. ద మ్యూజిక్ వాజ్ ఫ్రమ్ తమన్. యాక్చువల్లీ అనశ్వర రాజన్ ఇస్ ఏమంటారు ట్రెండింగ్ హీరోయిన్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ తను మలయాళంలో ఆల్రెడీ సూపర్ హిట్ మూవీస్ లో యాక్ట్ చేసింది. మీరు గనక నాలాగా మలయాళం మూవీ ఫ్యాన్ అయితే యూ షుడ్ వాచ్ రేఖా చిత్రం. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. కొంచెం థ్రిల్లర్ కూడా, రైట్? అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అనశ్వర రాజన్ లైక్ షీ ఇస్ సో గుడ్. తన వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్, అలా ఇలాంటి కొత్త కొత్త ట్రెండింగ్ హీరోయిన్స్ కోసం మనం ఇంకా మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ అయితే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ అనశ్వర ఇన్ ఇట్. ఆఫ్ కోర్స్ తను మలయాళంలో హిట్ అయిపోయింది, తెలుగు ఆడియన్స్ కి కూడా ఐ థింక్ తను ఇప్పుడు తెలుసు. అండ్ ఏమంటారు, గుర్తు పెట్టుకోవలసిన ఫేస్ అనొచ్చు. అండ్ ఈ అలాగే ఇంకొక హీరోయిన్ కూడా ఈ మధ్యన చాలా ట్రెండ్ అవుతుంది. దాట్స్ నన్ అదర్ దాన్ మమితా బేజు. ఒకప్పట్లో అంటే మరీ ఓల్డ్ కాదులేండి, బొమ్మరిల్లు మూవీ వచ్చినప్పుడు జెనీలియా హౌ బబ్లీ షీ ఇస్, అంటే షీ బ్రింగ్స్ అ డిఫరెంట్ ఎనర్జీ టు ద స్క్రీన్ అన్నట్టు, సేమ్ ఎనర్జీ నాకు ఇప్పుడు మమితా బేజులో కనిపించింది. అఫ్ కోర్స్ విశ్వనాథన్ సన్స్ మూవీ నేను వాచ్ చేశాను వీకెండ్ లో. ఇట్స్ అ గుడ్ మూవీ. అంటే గుడ్ అంటే బాగుంది, నాట్ బ్యాడ్. మీరు చూడకపోతే ఒక్కసారి చూడొచ్చు. మూవీ చూడడం కుదరకపోతే ఏం పర్లేదు, ఆ మూవీ నుంచి ఈ సాంగ్ ప్లే చేస్తున్నాను. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ నంబర్. ఓకే, మమితా బేజు అండ్ సూర్య ఫ్రమ్ విశ్వనాథన్ సన్స్. నేను బటర్ఫ్లై.
1: కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.

ఈ సాంగ్ వేసే ముందు మనం మాట్లాడుకున్నాం మమిత బేజు గురించి. అండ్ యాజ్ ఐ సెడ్, నేను మూవీ వాచ్ చేశాను ఈ వీకెండ్, విశ్వనాథన్ సన్స్. ఇట్ వాజ్ గుడ్. What stayed with me was Mamita Baiju's smile. Smile was so refreshing. Tanu screen pain eppudu ochina, that smile was haunting an cheppochu. It stays with you. So oka smile goes a long way kada. So ఎవరైనా చూసి మనం ఒక చిన్న స్మైల్ చేస్తే ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇట్ బ్రింగ్స్ హ్యాపీనెస్. అలాంటి మీరు కూడా మీ స్మైల్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ఫర్ అ హెల్దీ స్మైల్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేస్ $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవటానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. చూసారా స్మైల్ ఎంత ఇంపార్టెంటో, అలాగే డెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అఫ్ కోర్స్ పంటి నొప్పి ఉంటే స్మైల్ చేయలేం కదండి, అందుకనే మీ డెంటల్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అ గుడ్ స్మైల్. ఓకే, ఈ నెక్స్ట్ సాంగ్ ఇస్ ఆల్సో అ వెరీ ట్రెండింగ్ కరెంట్లీ. దిస్ ఇస్ ఫ్రమ్, అప్పుడే చెప్పాను, మీరు వినేసి రండి ఈ మూవీ కోసం మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం.

మీరు విన్న ఈ సాంగ్ కొరియన్ కనకరాజు మూవీ నుంచి అసలు వాడేశారండి. వీళ్ళైతే కంప్లీట్ గా ట్రెండ్ ని బాగా వాడేశారు. కొరియన్ సిరీస్ లు ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయో అందరికి తెలిసిందే. ఐ థింక్ కోవిడ్ తర్వాత నుంచి స్టార్ట్ అయింది, బట్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. చాలా మంది కొరియన్, ఆఫ్ కోర్స్ మూవీ గురించి కాదు, అది కొరియన్ సిరీస్ గురించి నేను చెప్తున్నాను. ఎంత మంది లైక్ everybody is hooked to these Korean series. Of course Korean series ni Korean lo chudatam ledu, davi telugu dubbing lo chustunnaru. OTT lo manam OTT gurinchi maatladukundam. Ade Korean series gurinchi cheppalante oka kotta Korean series vachindandi, adi Bad Concrete Dreams. It's a Korean series, but meeru telugu lo kuda watch cheyochu. It's on Prime. ఇంకా మనం ఓటీటీ రిలీజెస్ గురించి చెప్పాలంటే చెన్నై లవ్ స్టోరీ, ఇది మంచి హిట్ అయింది. ఇట్స్ అ గుడ్ తెలుగు రొమాంటిక్ డ్రామా. యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ సోనీ లైవ్. ఇట్స్ స్ట్రీమింగ్ ఫ్రమ్ సిన్స్ ఆగస్ట్ 21st. ఇంకొకటి నేను ఇది స్టార్ట్ చేశాను కానీ ఇంకా కంప్లీట్ గా చూడలేదు, బట్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూశాను. ప్యార్ ప్రేమ కళ్యాణం, దిస్ ఇస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓటీటీ సిరీస్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఫన్నీగా ఉంది. ఇఫ్ యూఆర్ సమ్వన్ హూ లైక్స్ కామెడీ, ఈ వెబ్ సిరీస్ గుర్తు పెట్టుకోండి. ఇట్ ఇస్ ప్యార్ ప్రేమ కళ్యాణం. ఇంకా ఓటీటీ మూవీస్ ఇంకా ఏమొచ్చినాయి అంటే జననాయకన్, ఆఫ్ కోర్స్ విజయ్స్ జననాయకన్ హ్యాస్ బీన్ గెటింగ్ మేజర్ అటెన్షన్ అరౌండ్ ఇట్స్ ఓటీటీ రిలీజ్. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఐ థింక్ నెట్ఫ్లిక్స్ అనే అనుకుంటున్నాను. నో నో సారీ సారీ, నెట్ఫ్లిక్స్ కాదు, జననాయకన్ ఇస్ Z5. ఇంకా చాలా ఓటీటీ రిలీజెస్ అయితే వచ్చాయి, బట్ దీస్ ఆర్ అ ఫ్యూ దట్ ఐ థాట్ విల్ ఆర్ వర్త్ యోర్ టైమ్. మన నెక్స్ట్ సాంగ్ ఇస్ రెడీ, హియర్ ఇట్ ఈస్ ఫర్ యూ.

0: మీరు విన్న ఈ సాంగ్ ఎపిక్ మూవీ నుంచి. ఎపిక్ మూవీ ఇంకా రాలేదు, ఇట్ ఈస్ గెటింగ్ రెడీ ఫర్ రిలీజ్ సూన్. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి నటించారు. వైష్ణవి, షీ ఈజ్ ద లేటెస్ట్ ట్రెండ్ ఇన్ తెలుగు హీరోయిన్స్. తెలుగు అని ఏంటి, నొక్కు ఒక్కడిస్తున్నావు అనుకోండి. యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం ఇట్స్ గ్లోబల్ ఇండస్ట్రీ అంటున్నారు. ఇట్స్ ఎవ్రీ హీరో హీరోయిన్ అందరూ దే ఆర్ మూవింగ్ అరౌండ్ ఇన్ డిఫరెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీస్. ఆఫ్ కోర్స్ లైక్ మనం ఎలాగా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నామో వాళ్ళు అలాగే తెలుగు అమ్మాయిలు తమిళ్లో నటిస్తున్నారు, మలయాళం అమ్మాయిలు తెలుగులో నటిస్తున్నారు. వి టాక్డ్ అబౌట్ అనస్వర అండ్ మమిత. అలాగే వైష్ణవి స్టార్టెడ్ the acting in Tamil kuda. Ilanti telugu inkoka telugu sensation is none other than tana peru. Okay, one second. Nenu peru, yeah, gurtu techu. Anantika. Gutachinde. Anantika is another one who is also trending. Little Hearts movie ninchi, I think she acted in Little Hearts. You know what? Let me get my facts straight before I get all the information for you. Enjoy this song. Before I play this, నాకు ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. We only have 37 seconds before we take a break. So, ఈ సాంగ్ మళ్ళీ కట్ అయిపోతుంది. సో నేను సాంగ్ అలాగే ఉంచుతాను. యూ రిమెంబర్ వీ వర్ టాకింగ్ అబౌట్ అనంతిక అండ్ ద లేటెస్ట్ తెలుగు ట్రెండింగ్ హీరోయిన్స్. అనంతిక ఇంకా మనం మాట్లాడుకున్నాం బేబీ మూవీలో యాక్ట్ చేసిన వైష్ణవి గురించి. సో వీళ్ళందరూ ఇంకా ఇంకా మంచి మంచి మూవీస్ చేసి మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను.
1: హలో డాలస్, వీఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వీఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్ డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
5: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
0: Welcome back from the break. You're listening to me, RJ Sudha, from 10 to 1 in Monday Masti. Of course, Radio Surabhi sounds like home. Right? Every song, every story, every memory, మీ కోసం పదిలంగా మేం తీసుకొస్తున్నాం ఇన్ రేడియో సురభి. కీప్ లిసనింగ్. మనం బ్రేక్ వెళ్లే ముందు మాట్లాడుకున్నాం అనంతిక గురించి, అండ్ షీఈస్ ద లేటెస్ట్ ఫేస్ ట్రెండింగ్ న్యూ హీరోయిన్. జెన్జీ అని చెప్పొచ్చు, ఆఫ్ కోర్స్ వీళ్ళందరూ జెన్జీ. లెట్స్ మేక్ రూమ్ ఫర్ ద జెన్జీ హీరోయిన్స్. దిస్ సాంగ్ ఫ్రమ్ రొమాంచకం.

ఓకే, ఒక స్మాల్ కరెక్షన్. నేను ఇంతకు ముందు చెప్పాను మేబీ మై ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ దట్ రైట్ అని. అఫ్ కోర్స్ మిగతా ఫ్యాక్ట్స్ అన్ని కరెక్టే, ఓన్లీ చిన్న పొరపాటు. నేను శివాని నగరం ని అనంతిక సని కుమార్ తో మిక్స్ అప్ చేసేసాను. సో కరెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. మీరు ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే సారీ. లిటిల్ హార్ట్స్ హీరోయిన్ వాజ్ శివాని నగరం అండ్ అనంతిక అని మనం రోమాంచకం ఇస్ హర్ నెక్స్ట్ అప్కమింగ్ మూవీ. తను ఇంతకు ముందు మ్యాడ్ అండ్ ఎంది వసంతాలు మూవీలో నటించారు. సినిమా లవర్స్ కి రెండు నేమ్స్ ఫెమిలియర్, బట్ నాలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి మిక్సప్ చేసేస్తుంటారు. మిస్టేక్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను. I'm sorry, mistake ni accept cheyadam kuda oka beauty kada. Radio lo perfect ga undadam kanna genuine ga undadam important. And to our listeners, meeru catch chesthe meeru na real fact checkers. Okay, ni

ఓకే, మనం లేటెస్ట్ హీరోయిన్స్ కోసం, జెన్జీ హీరోయిన్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. బికాస్ వీఆర్ ఇన్ అవర్ లాస్ట్ సెగ్మెంట్ ఆఫ్ వాట్స్ నెక్స్ట్ వాట్స్ న్యూ. ఈ సాంగ్ మీరు విన్నది ఎవరే నువ్వే, ఐఎమ్ గేమ్ నుంచి, దుల్కర్ అండ్ కయాడు లోహార్. ఈ పేరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, కయాడు లోహార్ కన్నడ సినిమాతో స్టార్ట్ అయ్యి మలయాళంలో వర్క్ చేసి తెలుగులో ఫంకీతో ఐ డోంట్ థింక్ ఇంట్రడ్యూస్ అయ్యింది. ఇంట్రడక్షన్ మూవీ వేరే ఉంది, బట్ ఫంకీతో తెలుగులో రికగ్నిషన్ వచ్చింది. తమిళ్లో డ్రాగన్ తో బిగ్ హిట్ అయి తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, నానితో ది

That was Oriya Pilla. Sid Sriram was amazing. Our last bit. Champesadante. Okay, manam OTT news already cheppeskunnam. Of course, Telugu latest releases gurinchi matladukovali kada. Past weekend, Ravi Teja had a blast at the box office ani cheppochu. Irumudi, manchi talk aithe vachindi movie ki. Nenu velalekapoyanu. ప్లాన్ చేద్దాం ఇంకా వీక్ అంతా ఉంది కదా, ప్లాన్ చేసి వెళ్ళి అందరూ చూసి వద్దాం. ఎందుకు ఈ మూవీకి ఇంత మంచి టాక్ వచ్చిందో తెలుసుకోవాలి కదా మనం కూడా. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అ వాచ్ ఇన్ థియేటర్, గో వాచ్ ఇరుముడి. మంచి టాక్ వచ్చింది మూవీకి. ఇట్స్ అబౌట్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్స్, కొంచెం డిఫరెంట్ యాంగిల్ లో చూపించారు. అండ్ ఇట్స్ అ థ్రిల్లర్ టూ ఐ హర్డ్. సో అంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ కాకపోవచ్చు, బట్ ఇట్ హ్యాస్ దట్ థ్రిల్లింగ్ యాంగిల్ టు ఇట్. అగైన్ ఇవన్నీ నేను ఎక్కడి నుంచో విన్నది, ఎక్కడో చదివింది మాత్రమే. అండ్ టేక్ ఇట్ యాజ్ ఐ గివ్ ఇట్ టు యూ. తప్పైతే క్షమించేయండి, కానీ మీరు మూవీ కోసం వెయిట్ చేస్తుంటే వెళ్ళి చూసి వచ్చేయండి రవి తేజస్ ఇరుముడి. ఒకవేళ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు గో టు అ థియేటర్, నో ప్రాబ్లం. నేను ఇంతకు ముందే చెప్పాను, ఓటీటీలో తెలుగు ఎంటర్టైన్మెంట్ కి కొదవే లేదు. చెన్నై లవ్ స్టోరీ ఇస్ ఆల్రెడీ స్ట్రీమింగ్, ప్యార్ ప్రేమ కళ్యాణం ఆన్ నెట్ఫ్లిక్స్, అండ్ ఒక కొరియన్ సిరీస్ కూడా చెప్పాను, ఇట్స్ కాల్ బ్యాడ్ కాంక్రీట్ డ్రీమర్స్. రైట్, ఓకే, మనం నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఇట్ ఈస్ హే తారా. నేను ఈ పాట వినలేదు, మనందరం కలిసి వినేద్దాం. దెన్ వీ విల్ టాక్ అబౌట్ దిస్ సాంగ్. హియర్ యు గో, ఎంజాయ్ దిస్.

0: ప్రేమించడానికి అమ్మాయి వెనకాల తిరిగితే చాలు, కానీ ప్రపోజ్ చేయడానికి ఆమె ముందు నుంచోదు. దానికి చాలా ధైర్యం కావాలి, అది మనోడికి బాగా తక్కువ.
1: ఓకే, దట్ సాంగ్ వాజ్ ఫ్రమ్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అప్కమింగ్ మూవీ నిఖిల్ అండ్ రుక్మిణి వసంత్. మనం జెన్ జీ హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అనస్వర, అనంతిక, వైష్ణవి, శివాని, కాయాడు, లోహార్, ఇప్పుడు రుక్మిణి వసంత్. మేబీ రుక్మిణి వసంత్ జెన్ జీ అంటే born categories lo chusukunte gen z kaakpochu, but she is popular with gen z. So mana team loki perfect ga fit avutundi. Rukmini's journey especially interesting kannada lo saptasagar ello tho audience heart ni gelchesukundi. Rukmini ipudu tamil, telugu and other south industries lo kuda opportunities explore chestundi. Of course, Rukmini Vasant was also seen in other popular movies kuda kada. Actually, ee generation heroines lo oka beautiful change kanipistundi. Nenu Telugu heroine, nenu Tamil heroine anna boundaries e levu. Everybody is a global heroine kada. టాలెంట్ ఉంటే లాంగ్వేజ్ బోర్డర్స్ క్రాస్ చేసి ఆడియన్స్ ఎక్కడ ఉంటే అక్కడికి రీచ్ అవుతున్నారు. అందుకనే అనుస్వర నుంచి రుక్మిణి వరకు వీళ్ళని జస్ట్ నెక్స్ట్ జనరేషన్స్ హీరోయిన్స్ అని కూడా అనొచ్చు. దే ఆర్ ఆల్ ద న్యూ సౌత్ ఇండియన్ హీరోయిన్స్. ఒక కొత్త నేమ్ నేను కనిపెట్టేశాను ఈరోజు, ప్యాన్ సౌత్ ఇండియన్ హీరోయిన్స్. అసలు మామూలుగా లేదు. ఇంకా ఇంకా మరి నేను మాట్లాడకూడదు, మనం పాటేసేసుకుందాం. ఈ నెక్స్ట్ సాంగ్ వినేసి వచ్చేయండి, దెన్ యూ విల్ బి గోయింగ్ ఇన్ టు అ బ్రేక్. అయ్యో, బ్రేక్ వచ్చేస్తే మన షో అయిపోయినట్టే. సో నేను యాక్చువల్లీ బాయ్ బాయ్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను మీకు. I don't want to leave without saying my bye-bye until next week. రేడియో సురుభితో ఈ మండే మార్నింగ్ మీ టైం మ్యూజికల్ గా పాజిటివ్ గా ఉండాలని కోరుకుంటూ హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ వీక్ అహెడ్. కీప్ స్మైలింగ్, కీప్ లిసనింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక చిన్న స్మైల్, ఒక చిన్న గోల్ పెట్టుకోండి, ఆలోచించండి. చిన్న గోల్ అన్నాను, పెద్దది అవసరం లేదు. సో కీప్ లిసనింగ్ అండ్ కీప్ థింకింగ్ అబౌట్ దట్ గోల్. లివింగ్ యూ ఆల్ ఆన్ అ పాజిటివ్ నోట్, మీ ఆర్జే సుధా సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్, సేమ్ టైమ్, సేమ్ ప్లేస్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ అ వండర్ఫుల్ వీక్ ఎహెడ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గర ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
8: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
7: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
9: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాము పాల్ బాగున్నా.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes, sir.
4: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
5: Sir, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ ఇర్వింగ్, క్యాసిల్హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరోటా.
9: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: Welcome to Radio Surabhi 107.9 FM HD3 Sounds Like Home. నేను మీ ఆర్జే అనూహ్య, అండ్ ఫ్రైడే సాయంత్రం అయిందంటే మనందరికీ ఒకటే ఫీలింగ్ వస్తుంది. ఈ వీకెండ్ మాత్రం అమెరికాని ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేయాలి. రోడ్ ట్రిప్, హైకింగ్, నేషనల్ పార్క్, రియల్ అమెరికన్ ఎక్స్పీరియన్స్, ఈ ప్లాన్స్ అన్ని మనసులో స్పిన్ అవుతూ ఉంటాయి. కానీ నిజం ఏంటో మీకు తెలుసా? ఈ ఎపిసోడ్ మొత్తం దాని గురించే. మన డాలస్ తెలుగు వీకెండ్ యొక్క ఫ్యాంటసీ వర్సెస్ రియాలిటీ.

ఫ్రైడే నైట్ 9 PM కుటుంబం అంతా కౌచ్ మీద కూర్చొని ఈ వీకెండ్ బిగ్ బెండ్ కి వెళ్దామా లేదా కొలరాడోకి వెళ్దామా అని గూగుల్ మ్యాప్స్ తీసి ప్లాన్ చేస్తారు. ఆ ఒక్క గంట మేము లిటరలీ నేషనల్ జియోగ్రఫిక్ ఎక్స్ప్లోరర్స్ అనిపిస్తుంది. ఫుల్ ఐటినరీ, హైకింగ్ ట్రైల్స్, సన్సెట్ స్పాట్స్ అన్నీ రెడీ. జస్ట్ ఆ ప్లాన్ నెక్స్ట్ మార్నింగ్ వరకు కూడా బతకదు. దాట్ ఈస్ ద ఫ్రైడే నైట్ ఫ్యాంటసీ.

మండే మార్నింగ్ అలారం మోగుతుంది, కానీ హైకింగ్ బూట్స్ కాదు. గ్రోసరీ లిస్ట్ తో మేల్కొంటాం, బికాస్ బిఫోర్ ఎనీ అడ్వెంచర్ ముందు ఫ్రిడ్జ్ నింపాలి కదా. కాస్కో రన్, పటేల్ బ్రదర్స్ రన్, రైస్ బ్యాగ్, తూర్ దాల్, ఆ 25 LB బరువు ఉన్నటువంటి ఆటా బ్యాగ్స్, ఇవే మన నిజమైన సాటర్డే మార్నింగ్. వర్కౌట్ జిమ్ కంటే ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి ఆ ట్రాలీ పుష్ చేస్తూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కవా పరోటా కూడా.
5: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
1: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: Once our Saturday morning reality check వచ్చిన తర్వాత, Indian store parking lot అంటే ఒక ప్రత్యేకమైన స్పోర్ట్ స్పేస్ కోసం ఫైట్, ఐదుగురు ఆంటీస్ ని యాక్సిడెంటలీ కలవడం, ఎన్ని రోజులు అయ్యింది కలిసి అని 20 నిమిషాలు స్టాండింగ్ కాన్వర్సేషన్. ప్లాన్ అయ్యింది మిల్క్ తీసుకుని రావడమే, కానీ బయటకు వచ్చేసరికి ట్రంక్ ఫుల్. అండ్ అసలు అమెరికా ఎక్స్ప్లోర్ ప్లాన్ కి ఆల్రెడీ 1 గంట లేట్ అయిపోయింది.
7: శంకర్ తాత MBBS, శంకర్ తాత MBBS.

అంతలోనే వేరే చోర్స్ లైన్ లో రెడీగా ఉంటాయి. లాండ్రీ, మీల్ ప్రెప్, ఇంకా పిల్లలకి తెలుగు క్లాస్ లేదా డాన్స్ క్లాస్ కి తీసుకెళ్లడం. మధ్యాహ్నం అయ్యేసరికి టుడే నీ అమెరికా ఎక్స్ప్లోర్ చెయ్యాలి అనే ప్లాన్ ఇప్పుడు రేపు చేద్దాం గా మారిపోతుంది. సౌండ్స్ ఫెమిలియర్? సో దాట్ ఇస్ హౌ లాండ్రీ, మీల్ ప్రెప్ అండ్ ద వానిషింగ్ మార్నింగ్ మన కళ్ళ ముందే వానిష్ అయిపోతూ ఉంటుందండి.

సాటర్డే ఆఫ్టర్నూన్ అంటే ఒక ఫుల్ ఆన్ షటిల్ సర్వీస్. కూచిపూడి క్లాస్, క్రికెట్ ప్రాక్టీస్, కోడింగ్ క్లాస్, ఎస్ఏటీ ప్రెప్, ఒక పేరెంట్ కి ఒక ఊబర్ డ్రైవర్ కంటే ఎక్కువ మైలేజ్ ఉంటుంది వీకెండ్ కి. కానీ ఇదొక్కటే మనం కంప్లైంట్ చేయని గ్రైండ్, ఎందుకంటే పిల్లల కోసమే కదా ఇదంతా. సో ఎస్, కిడ్స్ యాక్టివిటీస్ షఫుల్ అయిపోతూ ఉంటుందన్నమాట రోజంతా.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ. కవింతలకి కేరింతలకి ఎరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Oi, biryani tintava?
6: Marchipoyava? I am on a diet. Salad.
5: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
6: Inti rendu order chestunava?
5: Anta vari avaku M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame on Friday, Saturday and Sunday 7 pm to 11 pm. Plus vala special live handi biryani to double kamita free.
6: Sharing is caring. Telusa?
5: M&M 1900 Marketplace Boulevard, Irving.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

సండే మార్నింగ్ వచ్చిందంటే ఫ్యామిలీ మొత్తం రెడీ అవుతుంది. కానీ హైకింగ్ కోసం కాదు, టెంపుల్ కోసం. ప్రసాదం, ఫ్రెండ్స్ తో క్యాచప్, పిల్లలకి కొంచెం కల్చరల్ గ్రౌండింగ్, ఇదొక్క వీకెండ్ రిచువల్ మనం ఎంత బిజీ అయినా వదలం. సో ఎస్, సండే టెంపుల్ రన్ కూడా అవుతుంది.

మరీ స్పెషల్ వీకెండ్ అయితే ప్లాన్ మారిపోతుంది ఎక్స్ప్లోరింగ్ అమెరికా నుండి ఎఫ్డిఎఫ్ఎస్ కి. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే మనకి ఒక పండగే. విసిల్స్, క్లాప్స్, ఫుల్ ఫ్యామిలీతో థియేటర్, ఒక కొత్త తెలుగు మూవీ వస్తే ఇక సాటర్డే మార్నింగ్ ఎంటైర్లీ అటే డెడికేటెడ్.

0: Hey, what's all this? Are you?
1: Matter konju, hatravel. Don't disturb. Keep home.
2: Achai, ittu, pai ketti paadu.
3: నీ అయ్యా ఎంతసేపు రాగరా
4: బస్ మనకి మెమరీ లాస్
3: అది కోరా.

అంతలో ఆ నేషనల్ పార్క్ ట్రిప్ ఐడియా మళ్లీ మనసులో వస్తుంది. ఈ సాయంత్రం అయినా వెళ్దామా అని. కాని అప్పటికే ఎనర్జీ అయిపోతుంది, ఈ వారం కాదు నెక్స్ట్ వీకెండ్ పక్క అనే లైన్ ప్రతి సండే వస్తుంది. ఆనెస్ట్లీ ఈ నెక్స్ట్ వీకెండ్ ప్రామిస్ ఎంతసార్లు ఎన్నిసార్లు రిపీట్ అయిందో లెక్క పెట్టలేం. ద గ్రేట్ అవుట్డోర్స్ పోస్ట్ పోన్డ్ అగైన్.

0: people are lovely and shake your hand.
1: Sunday evening ante maro institution. Friends intiki daavat. Leda mana intlo andaru kalise get together. Biryani, chai, oka rendu gantala gossip session. ఇది కూడా మన అమెరికన్ ఎక్స్ప్లోరేషన్ లో భాగమే. ఎందుకంటే ఇక్కడే మనం కమ్యూనిటీ బిల్డ్ చేసుకున్నాం. సండే ఈవినింగ్ దావత్ కల్చర్ అలా నడుస్తుందన్నమాట.

స్టార్ట్ అయింది, మంచి మాసం కూడా వేసుకుందావా?

మధ్యలో ఒక్కసారి పాజ్ చేసి ఇండియాలో పేరెంట్స్ కి వీడియో కాల్, ఏం తిన్నారు, ఎక్కడికి వెళ్లారు అని అడిగినప్పుడు ఇక్కడే ఉన్నాం వీకెండ్ గ్రైండ్ లో అని చెప్పడం ఒక క్లాసిక్ మూమెంట్. కానీ ఆ 5 నిమిషాల కాల్ మన వీకెండ్ కి అసలైన మీనింగ్ ఇస్తుంది. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వీక్లీ వీడియో కాల్ హోమ్ కి.

ఎవ్రీ సాటర్డే మార్నింగ్ ప్లానర్ లో ఒక ఎంట్రీ ఉంటుంది, జిమ్ సెషన్. కానీ అది గ్రోసరీస్, చోర్స్, కిడ్స్ యాక్టివిటీస్ మధ్యలో ఎప్పుడో కనిపించకుండా పోతుంది. న్యూ ఇయర్ రెజల్యూషన్ మాత్రం ఇంకా జనవరిలోనే ఉండిపోయింది, క్యాలెండర్ మాత్రం ఆగస్ట్ చూపిస్తోంది. సో లైక్ దాట్ ద జిమ్ రెజల్యూషన్ దట్ నెవర్ హ్యాపెన్ స్టోరీలా మారిపోతుంది.

0: 9FM HD3.
1: Radhika, next week my office event ki please take care of the catering, okay?
2: Sure.
1: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
2: Idi office party aa leka jatra?
1: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. Go.
3: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావు ఏంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
7: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: I'm in love with you. Nah. Well, I've been thinking about you. Maybe I'm in love with you. I don't know what I'm doing, 'cause I really don't know.

సాయంత్రం అయ్యేసరికి ఆ బిగ్ రోడ్ ట్రిప్ ఐడియా మళ్లీ వస్తుంది. ఈసారి నిజంగా ప్లాన్ చేద్దాం, బిగ్ బెండ్ కి వెళ్దాం, స్టార్స్ చూద్దాం, రియల్ అమెరికా అనుభవిద్దాం. అండ్ దిస్ టైం మనం నిజంగానే ప్లాన్ చేస్తాము. ఫుల్ ఐటనరీ, స్నాక్స్ లిస్ట్, ప్లే లిస్ట్ అన్ని రెడీ. ద బిగ్ ట్రిప్ ఫ్యాంటసీ రీవిజిటెడ్.

మిరకల్ లాగా ఈసారి ప్లాన్ అమల్లోకి వస్తుంది. కార్ లోడ్ అవుతుంది, కుటుంబం మొత్తం బయలుదేరుతోంది బిగ్ బెండ్ వైపు. లాంగ్ డ్రైవ్, టెక్సస్ హైవేస్, ఆర్ వి దేర్ యెట్ అనే ఒక కుతూహలం పిల్లల నుండి. అలా ఒక ప్రతిసారి ఒక 20 మినిట్స్ ఒకసారి అడుగుతూ ఉంటారే, ఆహా, ద ట్రిప్ యాక్చువల్లీ హ్యాపెన్స్.

కాని ఏ ట్రిప్ అయినా సరే ఒక రూల్ మారదు. కార్ ట్రంక్ లో పొడి, పికిల్ జార్, మురుకులు, ఒక టప్పర్ వేర్ బాక్స్ ఇవేవి తీసుకోకుండా ఏ దేశీ ఫ్యామిలీ బయలుదేరదండి ట్రిప్ కి. నేషనల్ పార్క్ కి వెళ్తున్నాం అన్నా స్నాక్స్ మాత్రం పూర్తిగా హోమ్ స్టైల్ గా ఉండాలి. సో దాట్ ఇస్ హౌ మన ప్యాకింగ్ లిస్ట్ మొత్తం ద దేశీ ఎసెన్షియల్స్ తో సెట్ అయిపోతుందమ్మా.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma Vayanam, Putsukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi. Tick tick, Radio Surabhi time check. Studio lo time 4 p.m.

హలో హలో హలో గుడ్ ఈవినింగ్ డాలస్, ఎలా ఉన్నారు అందరూ? హౌ ఈస్ ఎవ్రీబడీ డూయింగ్ దిస్ ఫైన్ ఈవినింగ్? ఏంటి ఈరోజు డ్రైవ్ టైమ్ లో డిఫరెంట్ వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్, టుడే ఐ ఆమ్ యూర్ డ్రైవ్ టైమ్ హోస్ట్, నేను మీ శ్రీవిద్య. ఈ రోజు మీ వ్యాఖ్యాతని 4 నుంచి 7 వరకు, అండ్ యూ ఆర్ లిసనింగ్ టు మీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3, డాలస్ ఇస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. సౌండ్స్ లైక్ హోమ్. ఈ రోజు అయితే నా ప్లేలిస్ట్ ఐ కేమ్ అప్ విత్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, కొంచెం ఆల్టర్నేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు కూడా వేరే లాంగ్వేజ్ ఏదైనా పాటలు ఆర్ సంథింగ్ దట్ యూ వాంట్ టు లిసన్ టు 9726361966, అండ్ లాట్స్ ఆఫ్ అదర్ కబుర్లు అండ్ క్వశ్చన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ గైస్. సో డోంట్ వరీ, I have a lot up my sleeve, so meerandaru kuda get ready to be on this ride with me, and I have to give you a lot of information also, and that tarvata mimmalni koni questions adagali, tarvata sarada saradaga ala drive time kadpedamu. Stay tuned, don't go anywhere, you're listening to Surabhi Detour with me, Srividya.

వెల్కమ్ బ్యాక్ అలా మంచిగా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వింటుండే. అండ్ ఆల్సో బయట నాకు పొద్దున్న వెదర్ కొంచెం బెటర్ ఉన్నట్టు అనిపించింది వెన్ ఐ వోక్ అప్ బట్ ఐ లాఫ్డ్ ఇట్ ఆఫ్ వెన్ ఐ లుక్డ్ అట్ ద వెదర్ అవుట్ సైడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇంకేం చేయగలుగుతాను చెప్పండి, వీ హ్యావ్ టు మేక్ పీస్ విత్ ఇట్ అని. సో ఐ హోప్ ఈ వీకెండ్ కి అయితే కొంచెం బెటర్ వెదర్ చూపిస్తోంది ప్రెడిక్షన్ లో అయితే. ఐ హోప్ ఇట్ ఇస్ ట్రూ. బై బెటర్ వెదర్ ఐ డోంట్ మీన్ సంథింగ్ కూల్ ఆర్ సంథింగ్, కొంచెం క్లౌడీగా ఉంటుంది అని. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు బి క్లౌడీ ఆర్ నాట్ ఎట్ దిస్ పాయింట్. ఐ హావ్ గివెన్ అప్ హోప్స్ ఆన్ ఎనీ అదర్ వెదర్ ఇన్ డాలస్ ఎక్సెప్ట్ సమ్మర్, ఎందుకంటే ఇక్కడ 24/7 ఆర్ ఆల్ త్రూ ద ఇయర్ ఇట్స్ జస్ట్ సమ్మర్. So I'm hoping that koncham better avutundi weather ani, because various states lo aithe fall start aipothundi and I miss that fall feeling and wearing those sweaters back again, because nothing gives me more happiness than wearing a sweater. So that's my prediction for the weather. And bite aithe chala vediga undi, but let's listen to these cool songs and just cool our mind. But before nenu inkok song vese mundara meeku oka important announcement cheptam anukuntunna about dealsbanana.com. now obviously all of you would ask me deals banana enti ani. It's especially for restaurant owners, manaki for customers and restaurant owners as well. And restaurant owners, meeku ganaka if you're feeling that your offers or the offers that are there or you're coming up with or bringing up avi sariga showcase avvatledu or people are not showing up for those offers ante dealsbanana.com kellandi, a platform where restaurants can list their exclusive deals and coupons, and you know, they can reach customers who are actively looking for food and great offers. You can actively reach for customers who are looking for food and great offers. So customers ki and restaurants ki both it's beneficial. Manandarki oka chota, you know, congregate అయి ఉంటుంది వాట్ వీ వాంట్ టు యు నో వాట్ ఆర్ ద రెస్టారెంట్స్ అండ్ వాట్ ఆర్ ది ఆఫర్స్ అని. సో బట్ జస్ట్ నాట్ దిస్, రెస్టారెంట్స్ కి వాట్ ఇస్ ది ఎక్సైటింగ్ పార్ట్ అంటే మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. సో మీరు జస్ట్ యూ జస్ట్ హ్యావ్ టు పుట్ ద ఆఫర్ అప్ దేర్ అండ్ యు నో ద ప్రమోషనల్ క్యాంపెయిన్, ద మార్కెటింగ్, ఎవ్రీథింగ్ విల్ బి డిజైన్డ్ బై డీల్స్ బనానా ఏఐ. And first 50 restaurants can get the growth plan free for 3 months. These bananalu, first 50 restaurants can get the growth plan free for 3 months. So if you are a restaurant looking for your, you know, this thing to be put out there, deals to be put out there, dealsbanana.com is your place. So ventane visit cheyandi dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins. Visit dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins. So that's my announcement, for important announcement for this half an hour. Deals Banana is there, and if you are a restaurant looking for more customers to come, me offers andarki pampichali chupinchali anukunte ee dealsbanana.com kellani. And then eppudu cheppede meer eppudanna, you know, if you are busy or not able to get this all this information, meeru our studio call cheyachu 972-636-1966. And any RJ, not just me or not just in this show, any RJ will be able to tell you this information. And not just this, meeru emaina different song vinalanukunna lekapothe if you want to listen to something different or if you want to dedicate it to something, dedicate it to someone, 972-636-1966. Meeru vintunnaru Surabhi Detour, nenu mee vyakhyata Sri Vidya. Ee roju mee nestani 4 nunchi 7 varaku. And prasthutam studio lo time vachesi 4:28 PM. We are almost a minute away from the ad break, so that is why I have a song pulled up for you, so that mana time waste avadekku annat. Yeah.

0: the Sipahi.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిగా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ఇండియా వెళ్ళాలేమో నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
7: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Oi, lunch ke kadkana veldama?
9: Sorry, ee roju grocery day. First, veggies konali. Tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
10: Nu groceries kondaniki inni places ki veltunnava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meats. Spices to snacks. Everything under one roof.
11: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
12: Oh, hello. Dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
13: What a day. I'm completely exhausted. Dinner plans ఏంటి?
14: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. Dinner plans ఏంటి?
15: Every time, okate question. Dinner plans, enti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets data. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.

Well, that's the songs for you, Maniki. Nen cheptunnaa kada, I am on a different role today paatala vishayamlo. Just koncham mix and match cheddamu, koncham, you know, koncham let's just jazz up the music ani. So if you are traveling and if you are enjoying these songs, do let me know 972-636-1966 ki call chesi. And nenu mee vyakhyata Sri Vidya, ee roju mee nestaanni 4 gunti nunchi 7 inti varaku. Prastutam studio lo time 4:42 PM. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కాదు, వన్ ఆఫ్ ద అబ్జర్వేషనల్ థింగ్. యాక్చువల్లీ సంథింగ్ హ్యాపెండ్ విత్ మీ దిస్ వీకెండ్ వాజ్ చెన్నై రా స్టోరీ అన్న సినిమా చూసాను నేను. అండ్ అది ఆబ్వియస్లీ ఓటీటీ లో వచ్చింది కాబట్టి చూడగలిగాను. అండ్ ఐ డిడ్ నాట్ గో టు ద థియేటర్ టు వాచ్ దిస్. ఫర్ దోస్ ఆఫ్ యూ హూ డోంట్ నో, చెన్నై లవ్ స్టోరీ కిరణ్ అబ్బవరం అండ్ గౌరీప్రియ అమ్మాయి, శ్రీ గౌరీప్రియ అమ్మాయిది. అండ్ సో ఇట్స్ న్యూ మూవీ. యాక్చువల్లీ 3-4 వీక్స్ బ్యాకే వచ్చింది అనుకుంటా థియేటర్ లోకి. దాని ట్రైలర్ కొంచెం డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండింది కాబట్టి అరే థియేటర్ లో చూద్దామా అనుకున్నా. బట్ సమ్హౌ టైం కుదరక అవ్వలేదు, సినిమా కూడా థియేటర్ లోంచి వెళ్లిపోయింది. అండ్ ఫైనలీ ఐ గాట్ టు వాచ్ ఇట్ yesterday or over the weekend. And I have a very big beef with the movie anamata. Ippudu cinema chusina the ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ అయిపోయింది, టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ, సెకండ్ హాఫ్ అవుతోంది. సో టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ చాలా చాలా యునో ఇట్ హ్యాపన్ సో, అసలు ఎంత బిజార్ గా రాశారంటే స్టోరీ అది. ఐ డోంట్ నో వై వుడ్ సంబడీ రైట్ సచ్ అ సాడ్ ఆర్ సచ్ అ హెడ్లెస్ స్టోరీ అనిపించింది నాకు. మేబీ నేను ఆ సినిమా ఒక ఫస్ట్ మిడ్ హాఫ్ దాకా టాలరేట్ చేసుంటాను, బట్ ఆఫ్టర్ దట్ ఐ కైండ్ ఆఫ్ లాస్ట్ ద ప్లాట్. ఇట్ జస్ట్ వెంట్ అవే ఫ్రమ్ మీ అనమాట. సో నేను మాట్లాడతా, ఐ విల్ డెఫినెట్లీ డిస్కస్ వాట్ ఇస్ సో బిజార్ అబౌట్ చెన్నై లవ్ స్టోరీ. ఇన్ ద మీన్ టైమ్ మీరెవరైనా చెన్నై లవ్ స్టోరీ చూసుంటే మాత్రం డెఫినెట్లీ నాకు చెప్పండి 972-636-1966.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి డిటోర్ విత్ మీ శ్రీ విద్య. మీ నేస్తాన్ని 4 నుంచి 7 వరకు. అండ్ వీ వర్ టాకింగ్ అబౌట్ చెన్నై లవ్ స్టోరీ. అండ్ నాకు నాతో అగ్రీ చేసిన ఒక కాల్ చేశారు చక్రవర్తి గారు. అండ్ హీ సెడ్ వీ ఆల్సో సఫర్డ్ అండి, యూఆర్ నాట్ ది ఓన్లీ వన్ దట్ సఫర్డ్. సో థ్యాంక్ యూ ఫర్ ద సాలిడారిటీ చక్రవర్తి గారు, బికాస్ ఐ థాట్ మేబీ నేనే ఐ వాజ్ వరిడ్ కి జనాలకు నచ్చుంటుందేమో సినిమా, మేబీ పీపుల్ లైక్ ఇట్ ఏమో అని. బట్ ఆఫ్ లేట్ మీరు గనక నా రివ్యూస్ గమనిస్తుంటే ఐ ఫీల్ లైక్ ఐవ్ బీన్ వెరీ ఎలా చెప్పాలి, మేబీ నిప్పికి ఏమో అని. బట్ ఎస్, నాకు అనిపిస్తోంది మేబీ మాస్ మసాలా మూవీస్ లో యూ కైండ్ ఆఫ్ డోంట్ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్. బట్ ఇవి స్టోరీ డ్రివెన్ మూవీస్ కదా, విశ్వనాథన్ సన్స్ అన్న, లేకపోతే ఈవెన్ చెన్నై లవ్ స్టోరీ, బికాస్ దే ప్రామిస్ అ గుడ్ స్టోరీ, రైట్? లవ్ స్టోరీ అన్నా ఏదైనా డిఫరెంట్ స్టోరీ అన్నా, సో యూ ఆబ్వియస్లీ గో విత్ అన్ యాంటిసిపేషన్, ఎక్స్పెక్టేషన్, అది సినిమా ఇస్ గోయింగ్ టు షో యూ సంథింగ్ డిఫరెంట్ అని. అండ్ లైక్ చక్రవర్తి గారు చెప్పినట్టు వీఆర్ టీఎఫ్ఐ బానిసలు కాబట్టి we kind of, you know, we think that yes, maybe this movie will offer us something different. And ka chusin tarvata you are obviously banking on Kiran Abavaram garu kabatti you think that this movie will be something different ani, but ka chusamani edante adi chuselem kada. So that's the story behind Chennai Love Story. Me kuda nachinda nachaleda 972636 66.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: Amma, Saturday movie?
7: Mm-mm, Manabadi class.
6: Amma, old McDonald had a farm.
7: Uppu kappu rambu. Telugu padyam cheppu.
6: Uppu kappu rambu.
7: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org. Ittinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: I have.
7: Munna, my friends andram kalisi party keldam anukunnam.
8: And Dallas to beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi.
7: Anni undalante inka ekkada untundi?
8: Naaku dan answer telusu. Maitri's Indian cuisine. Vaallaki telidu. So, break up not to be dramatic, but to be realistic. Visit Maitri's today and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తర్వాత మళ్ళీ నేను వచ్చేసాను టు గివ్ యూ గైస్ అనదర్ క్యూట్ టిప్ అబౌట్ ద సాంగ్స్ దట్ వీ జస్ట్ ప్లేడ్ ఆల్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ దెమ్ యాక్సిడెంటల్ రొమాన్సెస్ అనమాట. ఇస్ ఇంట్ ఇట్ అవర్ ఫేవరెట్ జాన్రా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యునో యాక్సిడెంటల్ రొమాన్స్ అది చూడటము యూనో అండ్ టూ అన్లైక్లీ పీపుల్ యూ థింక్ దట్ విల్ నాట్ ఎండప్ టుగెదర్ విల్ ఎండప్ టుగెదర్ అన్నప్పుడు మనకి వచ్చే కిక్కే వేరు. సో యాక్సిడెంటల్ రొమాన్సెస్ ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జాన్రా అండ్ ఐ థింక్ గోల్డెన్ స్పారో మూవీ అది ఏదైతే ఉందో నాకు ఆ సినిమా పేరు చాలా ప్రతిసారి యునో ఐ కైండ్ ఆఫ్ థింక్ ఆఫ్ దట్ మూవీ అండ్ థింక్ దట్ చాలా పెద్ద పేరుంది సినిమాకి అని. సో ఆ మూవీలో కూడా ఐ థింక్ ఇట్స్ అన్ యాక్సిడెంటల్ రోమాన్స్. సో ఐ ఫీల్ లైక్ దట్స్ హౌ ఐ ఎంజాయిడ్ యునో దట్స్ హౌ ఐ ఎంజాయిడ్ ద మూవీ అండ్ దట్స్ హౌ ఐ కుడ్ savor it more and savor is the word savor ingokka konche ekku cheyach kada ani and monna kuda idayam murali anoka cinema vachindi hrudayam murali telugu lo idayam murali not a great movie but again not autograph sweet dreams la you know a series of romances and then finally you end up with somebody right so the same movie same like premam dan tarvata manna premam malayalam premam I think ఒక పాయింట్ తర్వాత ఇన్ని నాస్టాలజిక్ మూవీస్ ని చూసి చూసి the hero goes through different phases of their life and they have different lovers in different phases kada adi it's kind of become a predictable trope anamata pratisari edanna cinema nostalgia gurinchi vaste and if it's a boy who starting from he's 16 to till he's 30 you'll have say, at least about 3 romances I think ఒకటి స్కూల్లో ఒకటి maybe 11th and 12th లో తర్వాత కాలేజ్ లో and then finally he'll end up marrying somebody else so depends on how you write the story also naku anpistundi it's not just about story it's always a fun this thing to see endukante nostalgia is an emotion all of us love kaani ela channel chestunam aa emotion ni annadi that is very important I feel okay enough of how I love accidental romances and what I think about them nenu ippudu meeku oka important information ivabothuna about ఏకల్ విద్యాలయాస్ కథక్ పర్ఫార్మెన్సెస్ అండ్ దిస్ ఇస్ ఫర్ ఆల్ ద క్లాసికల్ డాన్స్ లవర్స్ ఇన్ డాలస్. ఇది ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది మీ కోసం. ఏకల్ విద్యాలయాస్ డిఎఫ్డబ్ల్యూ చాప్టర్ ఇస్ ప్రెసెంటింగ్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ ఆగస్ట్ 28th ఫ్రైడే నా గ్రాన్విల్ ఆర్ట్స్ సెంటర్ లో గార్లెండ్ గ్రాన్విల్ ఆర్ట్స్ సెంటర్ గార్లెండ్ లో ఉంది. కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్ అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ ఒక ఎంచాంటిక్ థియేట్రికల్ మ్యాజిక్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మనకి అందించబోతున్నారు ఏకల్ విద్యాలయాస్ డిఎఫ్డబ్ల్యూ చాప్టర్. సో ఇఫ్ యు ఆర్ సంబడి హూ ఎంజాయ్స్ కథక్ అండ్ ఇండియన్ మ్యూజిక్ definitely head to Ekal Vidyalaya's Kathak workshop, the Kathak on Silver Screen, and this is happening on Friday, August 28th. Dinner starts at 5 p.m. and the program begins at 7 p.m. Dinner, the tickets start at $35 and in these tickets dinner is also included. Meer separate ga em page ekkaledu dinner kosam and meek inkoncha information kavali ante tiny if you want to book tickets tinyurl.com/kathakperformance2026. So meeku like I said if you miss this information and you feel like you need to you know get this information back 972-636-1966.

ఇందాక ప్రేమం గురించి మాట్లాడుకున్నాం. సో ఐ ఫెల్ట్ లైక్ అ ప్రేమం సాంగ్ అండ్ దేర్ దట్ వాస్ ద సాంగ్ ఫర్ యూ. అలానే మీరు ఏదైనా కాన్వర్సేషన్స్ లో మీ ఫ్రెండ్స్ తోనో మీ పక్కన ఉన్న వాళ్లతోనో ఇఫ్ యూఆర్ టాకింగ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూర్ లైక్ హే ఐ మైట్ వాంట్ టు లిసన్ టు దిస్ సాంగ్ అంటే డెఫినెట్లీ 972-636-1966 నాకు కాల్ చేసేయండి అండ్ ఐ విల్ ప్లే దట్ సాంగ్ ఫర్ యూ. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ లవ్ స్టోరీస్ కాబట్టి నాకు నచ్చిన ఇంకొక లవ్ స్టోరీ ఇస్ పెళ్లి చూపులు. పెళ్లి చూపులు వాజ్ మై ఫస్ట్ థరలీ ఎంజాయ్ చేసిన లవ్ స్టోరీ నేను, అలాంగ్ విత్ ద కామెడీ క్యారెక్టర్స్. అసలు నాకు అదొక ఫుల్ ఫ్లెడ్జ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ టుడే ఇఫ్ నాకు పెళ్లి చూపులు చూడాలనిపిస్తే ఐ ఆల్వేస్ ఇట్ హ్యాస్ అ గ్రేట్ రీవాచ్ వాల్యూ ఇన్ మై హెడ్ అనమాట. ప్రతిసారి ఇఫ్ ఐ వాంట్ టు వాచ్ సంథింగ్ నాస్టాల్జిక్, సంథింగ్ యునో క్లోజర్ టు హోమ్, సంథింగ్ దట్ మేక్స్ మీ బిలీవ్ దట్ పీపుల్ మేక్ ఫాల్ట్స్, పర్లేదు దే యునో దే కైండ్ ఆఫ్ మేక్ ఫాల్ట్స్ అండ్ బట్ దెర్ ఇస్ రిడెంప్షన్ ఉంటుంది జనాలకి అని, ఐ విల్ డెఫినెట్లీ వాచ్ పెళ్లి చూపులు. అండ్ ఇట్స్ అ వెరీ క్యూట్ క్యూట్ క్యూట్ ఇన్నసెంట్ లవ్ స్టోరీ కాబట్టి. అలానే మీకు కూడా ఏదైనా ఉంటే 972-636-1966.

0: Calibration knowledge though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేలవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి వని టిక్క, పిచ్చామి కవా పరాటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
0: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, డియాండర్, టెక్సాస్.

0: అర్జుడు సుధా కిన్ను అంటే ఇష్టం లేదు, దీనికి ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు. ఇంకా మీరిద్దరు కలవడం మానేస్తే మంచిది, బయలుదేరు పదవే.
1: ఆ మాట మీరు కాదు, సుధని చెప్పమానండి, వెళ్ళిపోతా.
0: చెప్పింది వింటావా? ఇది చెప్పినా నేను చెప్పినా ఒకటే.
1: సుధా, ఒకసారి నా కళ్ళలోకి చూసి చెప్పు, నేనంటే ఇష్టమా కాదా?

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సుర్భి డి టూర్. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని ఫ్రమ్ 4 PM టు 7 PM ఆన్ సుర్భి డి టూర్. అండ్ ఎస్, నేను అడిగా కదా వాట్ ఎల్స్ డూ యూ గైస్ వాంట్ టు లిసన్ టు అని. ఐ డిడ్ గెట్ అ ఫ్యూ రిక్వెస్ట్ సాంగ్స్. అలానే మీకు ఇంకా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే డెఫినెట్లీ 9726161966. అండ్ మనకి అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ హ్యాడ్ టు టెల్ యూ టెల్ ఎవ్రీబడి వాజ్, మనకి ఫ్రైడే అందరూ మోస్ట్ పీపుల్ యాక్చువల్లీ వరలక్ష్మతం చేసుకున్నారు. సో అండ్ ఎవ్రీబడి వాజ్ ఆబ్వియస్లీ బిజీ డూయింగ్ దర్ స్టఫ్ అండ్ ఆల్. బట్ రేడియో సురభి టీమ్ కూడా ఇంటింటా సురభి, యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటింటా సురభి, యూఆర్ ఏబుల్ టు విజిట్ అ ఫ్యూ హౌసెస్. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ మా అందరికి టు సీ సో మెనీ పీపుల్ సెలబ్రేట్ వరలక్ష్మతం విత్ సో మచ్ ఫర్వర్ అని. ఎందుకు అంటే వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉండారు, వాళ్ళు డాల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం హౌ దే కేమ్, ఎలా చేశారు అండ్ ఇప్పుడు ఎలా చేస్తున్నారు అని. అండ్ టు మ్యాప్ దట్ గ్రోత్ కదా, మనకే చాలా ప్రౌడ్ గా ఉంటుంది. ఆర్ యునో వీ ఫీల్ లైక్ స్వెల్లింగ్ ప్రైడ్ అంటాం కదా ఇన్సైడ్ అస్, వీ కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ దట్ బికాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం అండ్ వేర్ వీఆర్ టుడే అని. అండ్ మనకి జనరలీ పీపుల్ హ్యావ్ దట్ టెండెన్సీ రైట్, ఇఫ్ యూ డూయింగ్ సంథింగ్ దేవుడి కోసం అలాంటప్పుడు యునో యూ హెవ్ ఇంప్రూవ్డ్ ఆర్ యూ హెవ్ కమ్ అ లాంగ్ వే అన్నప్పుడు యూ రియలీ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి. అండ్ టు బీ ఏబుల్ టు క్యారీ అవుట్ దట్ కల్చర్ వేరే కంట్రీలో డిస్పైట్ ద డర్త్ ఆఫ్ రిసోర్సెస్ కదా, మనకి ఇండియాలో ఉంటే హెల్ప్ చేయడానికి ఆర్ డిఫరెంట్ అవెన్యూస్ ఉంటాయి మనకి టు గెట్ దీస్ థింగ్స్ డన్ అండ్ ఆల్. మనం ఆబ్వియస్లీ వీల్ హ్యావ్ టు పుట్ దట్ ఎఫర్ట్ అనుకోండి, but many more hands untai manaki on the deck ikkada. We have to do it by ourselves, also live our lives, also do a lot, run a lot of errands kabatti. When you accomplish these little things it gives us happiness. And yes, chala chala kalaga undindi inta mandi to visit each other's houses. Naaku eppudu chinna appudu anipinchedi anamata, like I always said, I said it a few last year also, that authorized days that my mom used to stay out for long were shravana masam parentalu, you know, bommalakolu అప్పుడు, వేర్ షీ కుడ్ కమ్ బ్యాక్ హోమ్ బై 11:30-12 అండ్ స్టిల్ ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, బికాస్ ఆబ్వియస్లీ అక్కడ పేరెంటాలకి వెళ్ళాలి, ఇక్కడ పేరెంటాలకి వెళ్ళాలి అని. లేకపోతే అదర్వైజ్ 11:30 మనకి ఇట్ సచ్ అ లేట్ టైం కదా, ఆ రోజు 8:30 దాకా 9:30 దాకా టు సీ యువర్ ఫ్రెండ్స్ రైట్, మాకు ఫ్రెండ్స్ ని కలవడానికి అండ్ ఆల్ ఆఫ్ దట్. జనరలీ స్కూల్ ఉండేటప్పుడు 8:30 కల్లా క్లోజ్ షాప్, లైక్ ఇంకా ఇంటికి వచ్చేయండి, ఈట్ అండ్ స్లీప్ లాగా అయిపోయేది కదా 8:30. బట్ వరలక్ష్మతం అప్పుడు, లేకపోతే బొమ్మల కొలు పేరెంటాలప్పుడు, పండగలప్పుడు, వినాయక చవితి అప్పుడు, యూఆర్ అలౌడ్ టు బీ ఆన్ ద రోడ్ ఫర్ లిటిల్ లాంగర్ బికాస్ ఆబ్వియస్లీ వినాయక చవితికి మనం పండల్ హాపింగ్ వెళ్తూ ఉంటాము, వేరే పండల్స్ లో వినాయకుళ్ళు ఎలా ఉన్నారు అదంతా చూడటానికి. లేకపోతే వరలక్ష్మతం అప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంటికి పిలుస్తారు తాంబూలానికి, సో యూర్ జస్ట్ హాపింగ్ హోమ్స్ అండ్ గోయింగ్, యునో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. బొమ్మల కొలు అప్పుడు కూడా సేమ్ థింగ్. సో కైండ్ ఆఫ్ ఐ రీలివ్ దట్ మెమరీ అన్నమాట. అండ్ yes, there's another thing that I had associated with Varalakshmatam. Ee paata tarava cheptanu nenu meeku, stay tuned. Meer vintunnaru Surabhi Detour with me Srividya.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి ది టూర్. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. అండ్ ఇందాక నేను ఐ లెఫ్ట్ యూ ఆన్ అ క్లిఫ్ హ్యాంగర్ దట్ వరలక్ష్మతం గురించి ఐ హావ్ వన్ మోర్ నాస్టాలజిక్ థింగ్ టు షేర్ అని. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు వరలక్ష్మతం గురించి అనుకున్నా, ఇండియాలో పెరిగేటప్పుడు, లైక్ ఇండియాలో చేసుకునేటప్పుడు నాకు ఇట్ యూస్ టు రెయిన్, అంటే వర్షాకాలం కదా మనకు అక్కడ, సో ఇట్ యూస్ టు రెయిన్ అనమాట. సో కంపల్సరీ వర్షం పడుతుంది అన్న దీంతో నాకు ఐ యూస్ టు వేకప్ ఇన్ ద మార్నింగ్ బికాస్ ఐ ఆమ్ అ ఫ్యాన్ ఆఫ్ రెయిన్ అండ్ అలా నాకు వర్షం పడితే చాలా ఇష్టం. అండ్ ఎస్, మై మదర్ వుడెంట్ బి అ ఫ్యాన్ బికాస్ తనకి బట్టలు ఆరాలి, ఆల్ దోస్ థింగ్స్ రైట్, వెనకాల మళ్ళీ నీళ్ళుగా నీళ్ళగా ఉంటుంది, షీ హస్ టు కీప్ ఎవ్రీథింగ్ డ్రై, పూజకి, ఆల్ ఆఫ్ దట్. సో నాకెందుకో ఒకటి ఉండేదన్నమాట, వినాయక చవితికి లేకపోతే వరలక్ష్మతానికి మధ్యలో అన్నా లేకపోతే వరలక్ష్మతానికన్నా ఎప్పుడు వర్షం పడాలి అని. ఇట్ వాజ్ ఆల్వేస్ అ థింగ్ ఫర్ మీ దట్ ఎస్, వర్షం పడితే ఇట్స్ గుడ్ ఫర్ మీ అని. బట్ సమ్హౌ ఓవర్ ద ఇయర్స్ నాకు ఆఫ్టర్ ఐ మూవ్ టు ద యుఎస్ దట్ హ్యాబిట్ స్లోలీ మూవ్డ్ అవే ఫ్రమ్ మీ. ఎవ్రీ టైమ్ నేను పేరెంట్ వాళ్ళ గురించి అనుకున్నా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఐ రియలైజ్డ్ ఐ స్టాప్డ్ థింకింగ్ అబౌట్ వర్షం అని. అరే రే, ఇది సడన్ గా నాకు గుర్తొచ్చింది, అవును కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఎప్పుడు వర్షం పడితే చాలా ఎక్సైట్ అయ్యేదాన్ని అని. బట్ ఎస్, దట్ ఈస్ యునో ఓవర్ ద ఇయర్స్ వి కైండ్ ఆఫ్ లూజ్ దోస్ హ్యాబిట్స్. బట్ సడన్లీ మనకు ఒక రోజు గుర్తొస్తాయి, అరే దిస్ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ టు ద ఫెస్టివల్ కదా, ఇట్స్ నాట్ జస్ట్ సెలబ్రేట్ చేసుకోవడం ఆర్ ద థింగ్ సరౌండింగ్ ఇట్, ద ఎన్వైరన్మెంట్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ అ లాట్ అని. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ మిస్ అబౌట్ వరలక్ష్మి వ్రతం ఇన్ Dallas. Yes, is there something that you miss? Me, Varalakshmi Vratam, ela ayindi 972-636-1966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru-inchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Tisthinamma vayanam, putzukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి డిటూర్ విత్ మీ శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 4 PM to 7 PM అండ్ అలా అలా సరదాగా మాట్లాడుకుంటూ వీ ఆర్ స్పెండింగ్ దిస్ మండే ఈవినింగ్. అనదర్ మండే, ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ మండే ఇన్ ఆగస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ అండ్ ఆల్రెడీ 8 months అయిపోయాయి. సమ్హౌ ఐ ఫీల్ దట్ సెప్టెంబర్ ఆగస్ట్ తర్వాత టైమ్ జస్ట్ రేసెస్. సో బై ద టైమ్ వీ బ్లింక్ అండ్ ఓపెన్ ఆల్రెడీ ఇట్స్ December 31st, 2026. ఐ థింక్ యెస్టర్డే వాజ్ December 31st, 2025. నౌ ఇట్స్ డిసెంబర్, ఇట్స్ గోయింగ్ టు బి December 31st, 2026. అసలు టైమ్ ఎక్కడికి వెళ్తోంది అన్నది తెలియని కూడా తెలియట్లేదు. అండ్ ఐ థింక్ ది అదర్ డే వీ వర్ హ్యావింగ్ అ డిస్కషన్, 2020 దాకా టైమ్ వాజ్ స్లో, నైస్, వాట్ ఎవర్. 2020 తర్వాత ఇట్స్ బిన్ జస్ట్ రేసింగ్, దెర్ ఇస్ నో టైమ్ అట్ ఆల్. అసలు ఎక్కడికి వెళ్ళిపోతోంది టైం అన్నది ఐడియా లేకుండా వెళ్తోంది. అండ్ ఐ కైండ్ ఆఫ్ అగ్రీ విత్ దట్ బికాస్ ఐ డోంట్ నో, బై ద టైమ్ ఐ వేకప్ ఇట్స్ 2020, ఇట్ ఇస్ ద న్యూ ఇయర్ January 1st, అండ్ బై ద టైమ్ రియలైజ్ అయ్యే లోపల ఇట్స్ December 31st. ప్రతి ఇయర్ అలానే అవుతోంది అండ్ ఆల్మోస్ట్ ఒక రట్లో నడుస్తున్నట్టుంది నాకైతే. సో ఇట్స్ వియర్డ్ బట్ ఇట్స్ ఆల్సో అది ఒక తెలియని ఎక్స్పీరియన్స్ అంతే. అండ్ ఎస్, డు యూ గైజ్ ఆల్సో థింక్ లైక్ దట్? లెట్ మీ నో 9726361966. అండ్ ది నెక్స్ట్ కమింగ్ అప్ టాపిక్ మనం మాట్లాడుకోవాల్సింది దేని గురించి అంటే ఇరుముడి గురించి. మీరు ఇరుముడి థియేటర్ లో చూసారా? నేను ఇంకా చూడలేదు, బట్ హ్యావ్ యూ వాచ్డ్ ఇరుముడి? 9726361966 నాకు కాల్ చేసి చెప్పండి, బికాస్ I think Raviteja garu is on a roll with Irumudi anamata, and I'm happy for him, very happy for him that inni rojulu innaala tarvata ayaniki people are loving this movie, and after so many years he's got a hit in his kitty. So very happy for him, but I'm also excited to watch the movie. Kani unfortunately tickets e dorakatled ekkadanu, so eppudu dorikite appudu మీరు చూసింటే కనుక 9726361966.

వెల్ బ్యాక్ టు బ్యాక్ టు అమేజింగ్ సాంగ్స్ విన్నెస్ వచ్చేసాము. అండ్ ఇంత మాట్లాడుకున్న తర్వాత డెఫినెట్లీ ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్ విచ్ ఇస్ అన్ అనౌన్స్మెంట్. అండ్ దేని గురించి అనౌన్స్మెంట్ అంటే వినాయక చవితి గురించి. ఈసారి మీరు వినాయక చవితి అమేజింగ్ లార్డ్ గణేష్ ఆఫ్ ఐడల్ ఫ్రమ్ ఇండియా బజార్ నుంచి తెచ్చుకొని దాంతో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రీ బుకింగ్ ఇస్ నౌ ఓపెన్ ఫర్ 3 and 4 feet గణేష్ ఐడల్స్. సో మీరు మీ ఇంట్లో కొంచెం పెద్దగా ఘనంగా చేద్దాం అనుకుంటున్నారు వినాయక చవితి అంటే, డెఫినెట్లీ ఇండియా బజార్ వాళ్లతో ప్రీ బుక్ చేసుకోండి. అండ్ దే హ్యావ్ అదర్ సైజ్ ఐడల్స్ టూ. సో రిజర్వ్ ఎర్లీ టు గెట్ ద బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ ఐడల్స్ బిఫోర్ దే ఆర్ గాన్. అండ్ మీరు ఇండియా బజార్ యాప్ ద్వారా కూడా యూ కెన్ ఆర్డర్ దోస్ ఐడల్స్, వినాయకుడి ఐడల్స్ యాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయొచ్చు. లేకపోతే యూ కెన్ గో టు ద స్టోర్ అండ్ వాళ్ళ స్టోర్స్ దే ఆర్ అవైలబుల్ నియర్ యూ కాబట్టి ఒక స్టోర్ ఇదైతే నేను చెప్పలేను కదా. సో జస్ట్ ప్రీ బుక్ నౌ బికాస్ ఆబ్వియస్లీ మనకి ఇంకొక 2 weeks లో వినాయక చవితి ఉంది కాబట్టి వీ ఆబ్వియస్లీ నీడ్ ద కరెక్ట్ ఐడల్. మళ్ళీ లాస్ట్ మినిట్ స్క్రాంబ్లింగ్ మనకి కష్టమైపోతుంది. సో దట్ ఈస్ వై దిస్ పిఎస్ఏ ఫర్ ఆల్ ఆఫ్ you and you're listening to me on Surabhi Detour. Nenu mi vyakhyata Sri Vidya. Ee roju mee nesthani 4 inti nunchi 7 inti varaku. Prastutam studio lo time vachesi 6:27 PM and we're almost we're about 2 minutes away from the break. And ala ala maatladukuntu ala ala irumudi ela undo ani telusukovalani nenu aithe mimmalni adigaanu. Chaala baagundi. Lot of my friends told me that the movie is really good and ఇన్స్టాలో అయితే ఇట్స్ బ్లాస్టింగ్ ఆన్ మై ఫీడ్ అనమాట. అండ్ ఐమ్ ట్రైంగ్ టు క్యాచ్ హోల్డ్ అండ్ వాచ్ ద మూవీ. ఎక్కడన్నా దొరుకుతాయేమో టికెట్స్ అని, బట్ ఐ డోంట్ థింక్ ఈ వీక్ అయితే అవుతుందని నేను అనుకోవట్లేదు. బట్ లెట్ సీ వాట్ ఫేట్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ అస్. అండ్ ఇరుముడి పాటలు చూసిన తర్వాత కూడా ఐ కైండ్ ఆఫ్ ఫీల్ దట్ రవితేజ గారికి రగ్డ్ లుక్స్ ఆర్ షూటింగ్ హిమ్ అని. ఫర్ వన్స్ ఏజ్ అప్రోప్రియేట్ రోల్ అయింది ఆయనకి, వచ్చింది ఆయనకి. బికాస్ అదర్వైజ్ ఎవ్రీ అదర్ మూవీ ఐ కైండ్ ఆఫ్ ఓకే ఎస్ కిక్ రవితేజ, వి డూ మిస్ హిమ్, వి డూ లవ్ హిమ్. బట్ కిక్ తర్వాత ఐ కైండ్ ఆఫ్ హీ అవుట్ గ్రూ దట్ ఏజ్ అని అనిపిస్తుంది నాకు. నాట్ ద క్యారెక్టర్ డెఫినెట్లీ, బట్ ది ఏజ్ హీ అవుట్ గ్రూ. బట్ విత్ ఇరుముడి ఆయన కొంచెం హీస్ ప్లేయింగ్ అ డాడ్ అండ్ యునో ఆ హోల్ సెటప్ ఉంది ఆయనకి కాబట్టి, ద హోల్ ఫాదర్లీ ఫిగర్ టైప్ ఆఫ్ అ సెటప్, ఇట్స్ లుకింగ్ నైస్. సో ఐ రియలీ థరలీ ఎంజాయ్డ్ ద ట్రైలర్ చూసినప్పుడు. సో I kind of feel that this role is suiting him. And in that part kuda vinnam yalo yalo, so that song also reminded me that are yes kada this kind of role suits him right now ani. So age appropriate roles antaru kada, after a point you're trying to cash in on your mass masala hero image but it's not working out, but you take the same spirit and you put it in a different role. Right? And this role is like Balakrishna garu father role cheyadam anna, like pote manaki Raviteja gari role cheyadam anna, a little bit olderly roles where we enjoy and get to see the actors this thing also vallu enta ba act cheyagaltaru ani. So that's my opinion. Meere em anukuntunaru? 972-636-1966. Stay tuned, don't go anywhere. Meer vintunaru Surabhi Detour with me Sri Vidya. Neenu mee vyakhyata ee roju 4 inchi 7 inchi varaku only on Radio Surabhi 107.9 FM HD3, Dallas's number 1 Telugu radio station. Sounds like home.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఓయ్, బిర్యాని తింటావా?
5: మర్చిపోయావా? I am on a diet. Salad.
6: సరే, బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. నో వే.
5: ఇంటి రెండు ఆర్డర్ చేస్తున్నావా?
6: అంత వరీ అవ్వకు. ఎంఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్ చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 and $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 PM to 11 PM. ప్లస్ వాళ్ళ స్పెషల్ లైఫ్ హండి బిర్యానీతో డబుల్ కమీటా ఫ్రీ.
5: షేరింగ్ ఈస్ కేరింగ్, తెలుసా?
6: ఎంఎన్ఎం 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, ఇర్వింగ్.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
8: చందు, మరి వండనా?
7: ఏంటి, ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
10: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
11: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి డిటూర్. నేను మీ వ్యాఖ్యాత శ్రీవిద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 4:00 to 7:00 అండ్ వీఆర్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద షో. ఎస్, ఇంకొక 15 minutes అండ్ ఎస్ ఐ విల్ సే గుడ్ బాయ్. రైట్, సో మనం మాట్లాడుకున్నాం ఇరుముడి గురించి. నాకు ఇప్పుడే ఒక వార్నింగ్ అన్నాను నేను, బట్ ఒక డిస్క్లైమర్ వచ్చింది. ఎస్, వార్నింగ్ ఇస్ అ వెరీ రాంగ్ నెగటివ్ వర్డ్ వస్తుంది. డిస్క్లైమర్ దట్ వాచ్ ద మూవీ బట్ బీ ప్రిపేర్డ్ అని, బీ మెంటలీ స్ట్రాంగ్ వైల్ వాచింగ్ ద మూవీ అని. సో ఎస్, ఐ విల్ ట్రై టు బి మెంటలీ స్ట్రాంగ్. అండ్ ఆల్దో నేను ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నా కూడా ఐ ఎమ్ లిటిల్ బిట్ వరీడ్ ఆల్సో, బికాస్ నాకు గుర్తుంది రాజన్న సినిమా ఒకటి వచ్చింది నాగార్జున గారిది, ఇఫ్ ఐ థింక్ అబౌట్ 2010 లో వచ్చిందనుకుంటా ఆ సినిమా, నాకు గుర్తులేదు 2011-12 ఐ డోంట్ రిమెంబర్ విచ్ ఇయర్, బట్ ఆ సినిమా మొత్తం ఇట్ వాస్ సో ట్రామటైజింగ్ ఫర్ మీ. ఐ థింక్ సినిమా మొత్తం నేను ఐ డోంట్ రిమెంబర్ అ సీన్ వేర్ ఐ డిడ్ నాట్ క్రై ఓన్లీ. సో నాకు అలాంటి కొన్ని ఇంత ఇమోషన్ ఇవోకింగ్ మూవీస్ ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు టేక్, బికాస్ ఐ విల్ ఎండ్ అప్ క్రైయింగ్ సో మచ్ దట్ మళ్ళీ చూపించినా మళ్ళీ ఏడుస్తా. అండ్ ఈ రోజు దాకా ఐ డోంట్ థింక్ ఐ హావ్ అటెంప్టెడ్ టు రీవాచ్ దట్ మూవీ. సో అందుకని ఐఎమ్ లిటిల్ వేరీ ఆఫ్ దిస్ డిస్క్లైమర్ రైట్ now, but however gutupettukuntanu gutupettukoni I will watch it with a strong heart. Meeru chusara irumudi 972636 1966, but irumudi koncham serious topic ayipindi kabatti I am playing this amazing melody from a beautiful movie that I will always love and cherish throughout my life.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: Tistinamma Vayanam, Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
2: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @mypursue.com.